ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం ఎఫ్ఎం బ్యాండ్ లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈఎల్టీ ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:55 దాటి 55 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పటి వరకు ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో అనురాధ పౌడ్వాల్ గానం చేసిన శివ అమృతవాణి రెండవ భాగం ఇంకా భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇలా 7:15 యోగమనే అదృష్టం యా రాజయోగంలో ధ్యానం అంటే యోగా శిక్షకులు ఉల్లంగముత్యం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాల గురించి విద్యావేత్త కెరియర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసీ కుమారి నంద ప్రసంగం హిందీ భాషలో ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు

ప్రసంగ మాలిక 36వ భాగంలో తిప్పన గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఈయల పొద్దుగల 8:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి గోస్ట్ రైటర్ కథను వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో ఎప్పుడూ ఎడారై కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఇక మీరు మెచ్చే, మీకు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొద్దుగల 8:45 నుండి 10 దాకా ప్రసారమయ్యేటి సింగిరి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుండి 5:30 దాకా ప్రసారమయ్యేటి ఉషారు కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి ఉషారు. ఈ మూడు పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇలా సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బజారత్నూర్కు చెందిన కుంబోజీ రవళితో కే లెనిన్ వెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 6వ భాగం. ఆ తర్వాత కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 12వ భాగం ప్రసారమవుతాయి. ఇలటి గిరిపదం కార్యక్రమంలో రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు వ్యవసం కార్యక్రమంలో వర్షాకాలం ఆరంభంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత రైతు అంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి నార్నూర్ మండలం మహగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరాంతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

రాత్రి 9:45 ముచ్చట నా కవిత ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో కె లెనిన్ పెట్టిన ముచ్చట రెండో భాగం ఉంటది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో సి లలిత సి సరోజ వినిపించే పదములు జావళీలు ప్రసారమవుతాయి. ఇవి గిప్పటి నుండి రాత్రి 11:00 ప్రసారం ఏటి కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ

0: అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్దం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు

0: పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ రోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్పూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 40 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్టవ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్.

0: తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా నల్గొండ జిల్లా కనగల్ చేరుకుని 1400 కోట్లతో రాష్టంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ చేరుకుని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేకాధికారి హోదాలో జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లో విద్యార్థులు, యువకులు, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగాసనాలు వేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేసిపురంలో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 24వ వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న బస్టాండ్ విస్తరణ ఆధునికీకరణ పనులకు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ నగర అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 2 సిటీ బస్సు సేవలను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అదనంగా మరిన్ని నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 15 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన విద్యా వారోత్సవాలు, బడిబాట కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరిగాయి. నల్గొండ, కొండమల్లేపల్లి వంటి మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇక అడ్మిషన్లు లేవు అనే బోర్డులు పెట్టారు. పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల రాష్ట స్థాయి సిట్రస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొని బత్తాయి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్ అవకాశాలు, శాస్త్రీయ సలహాలు వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంస్థ సిబ్బంది యాదాద్రి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పేరుతో గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. నాగార్జునసాగర్ లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో తాగునీరు, వ్యవసాయ అవసరాల నిమిత్తం 3972 క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
1: నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి

0: మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం రెండు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు ఆ దేశ అధ్యకుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యకుడు ప్యాట్రిక్ హర్మని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ది కోసం పరస్పర దార్శనికతలు, అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్దతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యకుడు ప్యాట్రిక్ హెర్మని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాల్లో స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని తెలియజేశారు. సెషల్స్ లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్గులాం తో కూడా సమాపేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ది, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు.

0: జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్టీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रूपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रूपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे, 2,86,000 पंचायत, 1 पंचायत किस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ లో నిన్న లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్ లో ఆస్టేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్ లో జరిగిన మ్యాచ్ లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్ లో జరిగే తదుపరి మ్యాచ్ లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్ కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

అంబటాల సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేది అదృష్టం కాదు, మనం సరిగ్గా ఉపయోగించుకున్న ప్రతి నిమిషమే. ప్రతి నిమిషాన్ని వృధా చేయకుండా మనం చేసే పనిలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి వినియోగించండి.

ఎంచుకుంటే విజయం అదృష్టం రెండు కలిసి వస్తాయి. మరి ఇయ్యలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం రాజయోగంలో ధ్యానం అంటే యోగా శిక్షకులు లింగముత్యం ప్రసంగం ఉంటది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాల గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం హిందీ భాషలో ఉంటది. ఆ తర్వాత పెరటి చెట్టు విద్యా సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 36వ భాగం. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం పౌర్ణమి పూర్వాషాఢ నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన. ఈరోజు వాతావరణం చల్లగా ఉంటది. ఆకాశం మేఘావృతమై ఉండి వాన పడే అవకాశం ఉంది. గాలిలో తేమతో 79% ఉండొచ్చు. గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
1: లింగాకర్షక బుట్టలంటే మనకి ప్రతి పంటలో ఎక్కడైతే ఈ లార్వా దశ పురుగులున్నాయో అలానే వాటి తల్లి పురుగులు అంటే మగ పురుగు కావచ్చు ఆడపురుగు కావచ్చు, ఈ తల్లి దశల్ని మనం ఒక బుట్టలోకి ఆకర్షించుకుని అంటే ఒక చిన్న కెమికల్ కానీ ఓ సెంట్ లాంటి పదార్థం పెట్టుకుని ఆకర్షించుకుని ఈ పురుగులు ఉధృతి మనం పొలంలో తగ్గించుకున్నప్పుడు ఇవే ఈ లింగాకర్షక బుట్టలు అంటారు. ఇవేందంటే సాధారణంగా మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు అంటే తల్లి పురుగు ఎక్కడైతే రెక్కల పురుగు ఉంటుందో అలాంటి పురుగుల్ని అంటే అన్ని రకాల పంటల్లో అలాంటి పురుగుల్ని మనం ఆకర్షించుకుని ఈ బుట్టలో వాటిని వేసుకుని తర్వాత అనంతరం బుట్టలో పడిన తర్వాత వాటిని మనం నాశనం చేసుకుంటే ఈ లింగాకర్షక బుట్టలు వాడకం ద్వారా మనం పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కడైతే మనకి వరి తీసుకోండి అంటే మన రాష్ట్రంలో వరి కూడా ముఖ్యమైన పంట కాబట్టి వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. సో అంటే ఈ 25 రోజుల నుంచి మనం నాటుకున్న 25 రోజుల నుంచి మనం ఈ లింగాకర్షక బుట్టలు పొలంలో అమర్చుకున్నప్పుడు వీటిని వాడుకుని మనం పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అలానే మొక్కజొన్నలో మనకి విత్తుకున్న 5వ రోజు నుంచి ఈ కత్తెర పురుగు అన్నది గమనిస్తూ ఉంటాము. అంటే విత్తుకున్న 5వ రోజుకే మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలానే మొక్కజొన్నలో ఇంకో కాండం తొలిచే పురుగు ఉంది, ఈ ఏదైతే ఈ కత్తెర పురుగు ఉంది, జొన్నలో కాండం తొలిచే పురుగు ఉంది, అలానే బెండలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, వంకాయ పంటలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, ముఖ్యమైన పంట పత్తిలో మనకి గులాబీ రంగు పురుగు ఉంది. సో ఈ పురుగు ఎప్పుడైతే మనకి పొలంలో దీని ఉనికిని తెలుసుకోవడానికి ప్రధానంగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటామండి. ఈ ఉనికిని తెలుసుకోవడానికి మనం ఎకరానికి 4 నుంచి 5 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అంటే కరెక్ట్ గా పురుగు యొక్క గ్రుడ్లని గమనించగానే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టగానే మనకి పొలంలో ఈ తల్లి పురుగులు రాక తెలియడం ఒకటి. రెండోది ఎప్పుడైతే తల్లి పురుగు పొలంలో సంచరిస్తోందని తెలుసుకున్న తర్వాత మనం వీటి సంఖ్య 8 నుంచి 10 వరకు పెంచుకున్నట్లయితే మనం ఈ ఏదైతే ఆడపురుగులు కానీ మగ పురుగులు కానీ ఉంటాయో వీటిని మనం ఈ లింగాకర్షక బుట్టలో ట్రాప్ చేసుకుని అనంతరం వీటి ఉధృతి చాలా వరకు పొలంలో తగ్గించుకోవచ్చు.
2: పంటల్లో లింగాకర్షక బుట్టల వాడటం వల్ల లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన సలహా అది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే భారత ప్రణాళిక పథకానికి నిర్దేశకుడిగా పేరు పొందిన పిసి మహలనోబిస్ జయంతి ఇయ్యాల. వీరు 1893 జూన్ 29వ తారీఖున కోల్కత్తాలో పుట్టినరు. ఈయన పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. వీరి బాల్యమంతా ఇంకా విద్యాభ్యాసం కోల్కత్తాలోనే కొనసాగింది. 1912 భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడు అయ్యిండ్రు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ కింగ్ కళాశాలలో గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం అభ్యసించిండ్రు. చదువు పూర్తి కాగానే కోల్కత్తాలోనే ప్రెసిడెంట్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరి 30 సంవత్సరాల పాటు సేవలందించి చివరికి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యిండ్రు. ఈయనకి గణాంక శాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆ రంగంలో నైపుణ్యం సాధించి ఆ రంగంలోనే జగత్ ప్రసిద్ధి చెందినరు. గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్లోని రాయల్ సొసైటీ ఫెల్లోగా ఎన్నికైనరు. 1946 ఐక్యరాజ్య సమితి గణాంక శాస్త్ర కమిషన్ సభ్యుడిగా, 1949 కేంద్ర మంత్రి వర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహాదారుడిగా నియమింపబడ్డారు. 1950 నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మహలనోబిస్ కీలక పాత్ర వహించిండ్రు. 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలు అందించిండ్రు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఇతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ పంచవర్ష ప్రణాళిక నమూనా మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందింది. పిసి మహలనోబిస్ 1972 సంవత్సరంలో జూన్ 28వ తారీఖున మరణించిండ్రు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 29వ తారీఖున జాతీయ గణాంక దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఆధునిక భారత గణాంక పితామహుడిగా పిలువబడే ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా ఈ రోజున జరుపుకుంటాం. సామాజిక ఆర్థిక ప్రణాళికల విధాన రూపకల్పనలో గణాంకాల యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగం అనే అదృష్టం, రాజయోగంలో ధ్యానం అంటే, యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం ఇప్పుడిందాం.
4: యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేణః యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. రాజయోగంలో 7వ మెట్టు. ఈ 7వ మెట్టులో ధ్యానము అనేది ఈరోజు సమాజంలో మనం చాలా మంది వింటుంటాం. మన యొక్క ప్రభుత్వాలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు, లేదా యోగా ప్రచారం చేసేటువంటి రకరకాల సంస్థలు కావచ్చు, ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి అని అంటుంటారు. ఈ మధ్య ఇంగ్లీష్ యొక్క ప్రభావం చాలా ఎక్కువైంది కాబట్టి మెడిటేషన్ మెడిటేషన్ అనేటటువంటి విషయం మనం చాలా వింటుంటాం. మెడిటేషన్ వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, రకరకాల రోగాలకి మనం పరిష్కారాన్ని చెప్పగలుగుతాం అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఈ మెడిటేషన్నే చాలా ఒక్కొక్క యోగి ఒక్కొక్క రకంగా ప్రచారం చేస్తుంటారు. అయితే ఈ ధ్యానాన్ని మనం సాధించడం ఎలా, అసలు ధ్యానంలోకి వెళ్ళడం ఎలా అంటే, ధ్యానంలోకి వెళ్ళడం అనేది ఇది ఒక ప్రక్రియ కాదు. ధ్యానంలోకి వెళ్ళడం ఎలా అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ధారణ అనేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఈ ధారణాశక్తిని మనం అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే అదే ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మనం ధారణాశక్తిని ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రతను మెల్లిమెల్లిగా సాధిస్తూ ఉంటే అది దాని యొక్క చివరి మెట్టు, అది ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ధ్యానం అనేది చేయాలి. మరి ఈ ధ్యానం అనేది ఏ సమయంలో చేయాలి అంటే, ప్రతి మనిషి ఈరోజు ఉరుకులు పరుగుల యొక్క జీవితం సమాజంలో ఏర్పడ్డది కాబట్టి మనిషి ఖచ్చితంగా ప్రతిరోజు తన వయస్సు ఎంతైతే ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని మన యొక్క పెద్దలు చెప్తుంటారు. ఒక విద్యార్థి యొక్క వయస్సు 10 సంవత్సరాల వయసు ఉందనుకోండి, అతను కనీసం ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేయాలి. 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయాలి. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి రోజు 30 నిమిషాలన్న కనీసం ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేయడం వల్ల మనం ఈరోజు సెల్ ఫోన్ చూస్తుంటాం. ఈ సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ఒక గంటన్నర సేపు ఛార్జింగ్ పెడితే రోజంతా ఏ విధంగా పనిచేస్తుందో, ఈ శరీరాన్ని కూడా ఒక 1.5 గంట 40 నిమిషాలు ధ్యానంలోకి తీసుకెళ్తే, ధ్యానం చేస్తే శరీరము మనస్సు ఈ రెండు కూడా ధ్యానంలోకి వెళ్తే రోజంతా కూడా ఈ యొక్క శరీరం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా పనిచేయడానికి ధ్యానం అనేది చాలా చక్కగా ఉపకరిస్తుంది. అందుకనే మన యొక్క ఋషులు ముళ్ళు చెప్పింది ఏమిటంటే, ప్రతిరోజు ధ్యానం చేయాలని చెప్పారు. ధ్యానం చేయడానికి అనువైనటువంటి సమయం ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తుంటారు. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు ఉన్నటువంటి చాలా మంచి సమయం, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. అందుకనే ఇప్పుడున్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో మనం పొద్దున్నే 3 గంటలకు లేవలేకపోవచ్చు, కానీ 4 నుంచి 5 ఆ టైం అనేది చాలా విశేషమైనటువంటి సమయం ధ్యానం చేయడానికి. అది సాధ్యం కాలేదనుకోండి, సంధ్యా సమయము అనేది ఒకటి ఉంటుంది, ఈ సంధ్యా సమయంలో ధ్యానం చేయాలి. సంధ్యా సమయం అంటే ఏమిటంటే, మన యొక్క ప్రకృతిలో చీకటి నుంచి వెలుగు ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంటే సూర్యోదయం ఏర్పడేట సమయం, ఇది ఒక సంధ్యా సమయం. దాని తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం ఎప్పుడైతే మారుతుందో దాన్ని మధ్యాహ్న సంధ్య అంటుంటారు. తర్వాత సాయంత్రం నుంచి రాత్రిలోకి ఎప్పుడైతే మన యొక్క కాలం ప్రవేశిస్తుందో దాన్ని సాయంత్రం సంధ్య అంటుంటారు. ఈ విధంగా త్రికాల సంధ్య, మూడు కాలాలు, ఈ మూడు సంధ్యలు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, మధ్యాహ్నం పూట సమయం దొరకదు. అందుకనే ఉదయం పూట సంధ్యా సమయంలో గాని, సాయంత్రం పూట సంధ్యా సమయంలో గాని ఎప్పుడైతే మనిషి ధ్యానం చేస్తూ ఉంటాడో ఆ ధ్యానంలో ఎక్కువ ఏకాగ్రత రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయము అనేది చాలా శ్రేష్టమైనటువంటి సమయము ధ్యానం చేయడానికి. మన యొక్క వేదాల్లో చెప్పినట్టుగా ఈ యొక్క సంధ్యా సమయంలో సంధ్యావందనము చేస్తూ ఉంటారు. ఆ సంధ్యావందనంలో ప్రాణాయామము, ధారణ, ధ్యానము ఇవన్నీ కూడా వస్తుంటాయి. అంటే మనం చేసే క్రియల్లోనే ఈ యొక్క యోగాన్ని చేర్చడం జరిగింది మన యొక్క పూర్వీకులు. అలా ఈ ధ్యానాన్ని మనం ప్రతినిత్యము అభ్యాసం చేయాలి. విద్యార్థి గనక రోజు ధ్యానం చేస్తూ ఉంటే అతనికి చదువుకున్నటువంటి విషయం అర్థం చేసుకునేటువంటి గ్రహణ శక్తి పెరుగుతుంది. అదేవిధంగా చదివినటువంటి విషయాన్ని గుర్తుంచుకునేటువంటి శక్తి పెరుగుతుంది. తను గుర్తుంచుకున్నటువంటి విషయాన్ని పరీక్షలో రాసేటటువంటి శక్తి కూడా ఈ యొక్క ధ్యానం వల్ల మెరుగుపడుతుంది.

ఒక ఉద్యోగి తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో చాలా మంచి స్థితిని సాధించడానికి, నైపుణ్యతను ప్రదర్శించడానికి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో నైపుణ్యత లేనటువంటి ఉద్యోగులు సమాజంలో ఎప్పుడు కూడా పనిచేయడం లేదు, వాళ్ళు ఇంటికి తిరుగుముఖం పట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి మన యొక్క చేసేటువంటి పనులలో, మనం చేసే ఉద్యోగంలో, మనం చేసే ప్రతి విషయంలో కూడా నైపుణ్యతను ఎలా సాధించాలి అంటే అది కేవలం ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఈరోజు మీరు బయట సమాజంలో గనక గమనిస్తే ధ్యానాన్ని నేర్పించేటటువంటి కుప్పలు తెప్పలుగా సంస్థలు ఏర్పడ్డాయి. ధ్యానం గురించి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది, కానీ కేవలం డైరెక్ట్ నేను ధ్యానమే నేర్చుకుంటానంటే మాత్రం కుదరదు. ఈ అష్టాంగ యోగంలో నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఈ ఆరు విషయాల్ని మనం సాధించినప్పుడు ధ్యానంలో ఉన్నత స్థితిని సాధించగలుగుతామే తప్ప దీనికి అడ్డు మార్గం లేదా షార్ట్ కట్ అనేది లేదు. ఈ ఆరు విషయాల్ని సాధించిన తర్వాత ఎప్పుడైతే ధ్యానంలోకి మనం వెళ్తామో, వీటి మీద అభ్యాసం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తామో, అప్పుడు ఇంకా ఉన్నతమైనటువంటి ధ్యానాన్ని మనం చేయగలుగుతాం. ఎంత గొప్ప ధ్యానం అంటే ఒక వ్యక్తి అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటల పాటు స్థిరంగా కూర్చొని ధ్యానం చేసేటటువంటి శక్తిని మనం సాధించగలుగుతాం. దానివల్ల ఎన్నో శారీరక మానసిక రోగాల్ని కూడా మనం ఈ యొక్క ధ్యానం వల్ల నశింపజేయడానికి అవకాశం ఉంటుంది. శారీరకమైనటువంటి ఉత్సాహం, మానసికమైనటువంటి ఉల్లాసం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధ్యానం వల్ల మాత్రం సాధ్యమవుతాయి. అలా ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో ప్రతి మనిషి యొక్క జీవితంలో చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియను సరిగా నేర్చుకొని దీని ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి రాజయోగంలో ఇంకా చిట్ట చివరి అంచులకు దగ్గరగా ఉండేటటువంటి స్థితిని ఏదైతే మనం ఆత్మ సాక్షాత్కార స్థితి అని ఏదైతే అంటుంటామో, ఆ స్థితికి వెళ్ళడానికి సహజంగా దగ్గరికి వచ్చేసినటువంటి స్థితిని మనం సాధించగలుగుతాం. అలాంటి స్థితి ఈ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా రోజు ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క వికాసం అనేది ఏర్పడుతుంది. మనం మాట్లాడే తరహా పద్ధతి మారిపోతుంది, మనం పనిచేసేటటువంటి కుశలత మారిపోతుంది, మనం ఇతరులతో వ్యవహరించేటటువంటి పద్ధతి మారిపోతుంది, మనము చేసే ప్రతి పనిలో కూడా కౌశల్యము, ప్రావీణ్యత, గొప్ప స్థితి అనేది ఈ యొక్క ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమనే ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉన్నదో మన యొక్క ఋషులు మునులు, మీరు గమనిస్తే అందరూ కూడా ప్రతి ఒక్క ఋషి ముని రోజు ధ్యానాన్ని అభ్యాసం చేస్తుంటారు. శ్రీకృష్ణుడు చాలా గొప్ప ధ్యానయోగి, సహజంగా మనకు ఎక్కడ కూడా కనబడదు, ఎందుకంటే ధ్యానం అనేది మనం ప్రదర్శించేటువంటి విషయం కాదు. అందుకనే ధ్యానం అనేది ఏకాంతంగా చేయాలి, ఒక్కరే చేయాలి. 10 మంది కలిసి గనక ధ్యానం చేస్తామంటే కుదరదు, ఎందుకంటే 10 మంది కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఇతరులు సరిగా చేస్తున్నారు లేదా అనే విషయం మెల్లిగా వాళ్ళ మీద మన మనసు పోతుంది. అందుకనే ధ్యానం ఒంటరిగా చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, రోజు చేయాలి. మెల్లిగా సమయాన్ని పెంచుతూ పెంచుతూ పెంచుతూ పెంచుతూ ఈ ధ్యాన ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దాని యొక్క సఫలతను మనం సాధించగలుగుతాం. అందుకోసమనే ఈ ధ్యాన ప్రక్రియను మనం ప్రతిరోజు అభ్యాసం, ఈ విధంగా రాముడు, కృష్ణుడు, వివేకానందుడు ఇట్లాంటి గొప్ప గొప్ప మహాపురుషులందరూ కూడా ధ్యానం ద్వారా వాళ్ళు ఉన్నత స్థితికి చేరగలిగారు, భగవంతుని కూడా దర్శించగలిగారు. మనం కూడా ఈ ధ్యానం రోజు స్నానం చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు కనుక మనం కూర్చున్నామనుకోండి, చాలా ప్రశాంతమైనటువంటి ధ్యానంలోకి మనం వెళ్ళగలుగుతాం. లేదా సాయంత్రం వచ్చిన తర్వాత మన పనంతా ముగించుకొని ధ్యానం చేసినప్పుడు మంచి ఏకాగ్రతను, మంచి ప్రశాంత స్థితిని మనం పొందగలుగుతాము. ఆ ధ్యానాన్ని మనం అనుభవం ద్వారా తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా

0: యోగమనే అదృష్టం. రాజయోగంలో ధ్యానం అంటే యోగా శిక్షకులు ఉల్లంగముత్యం. ప్రసంగమది.
1: ముఖాన మొటిమల
2: గజ్జా
1: తామరా.

మామూలు కవులకు సాధ్యమే విషయం కాదు. ఈ కవి కవి రాసిన ఏ పద్యం చూసినా ఇలాగే అనిపించడం ఖాయం. ఇలాంటి గొప్ప పద్యాలతో ఉన్న ఈ శతకంలో కేవలం 7 పద్యాలు మాత్రమే మనకు దొరుకుతున్నాయట ఇప్పుడు. మిగతా 101 పద్యాలని కీటక పాఠకులకు మెక్కబెట్టిన ఘనత మన జాతికే దక్కింది. ఈ శతకంతో పాటు చంద్రతారావళి, మదన విజయం అనే తెలుగు కావ్యాలతో పాటు ప్రామాభిరామం అనే సంస్కృత నాటకం కూడా రాసిన ఈ మహాకవి పేరు రావిపాటి త్రిపురాంతకుడు. ఈ కవి తిప్పన పేరిట సమకాలీకుల్లో ప్రసిద్ధుడు. తిప్పన తన పేరు, తను కొలిచే దైవం పేరు కలిసొచ్చేలా రాసిన త్రిపురాంతకోదాహరణం తెలుగు సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మనకు దొరుకుతున్న అతగాడి రచనల్లో ఇదొక్కటే సమగ్రం. ఈ కవి కాలం గురించి పరిశోధక పండితుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రావిపాటి తిప్పన 14వ శతాబ్ది పూర్వార్ధంలో పుట్టి ఉంటాడని ఒక వర్గం పండితుల లెక్క. మరో వర్గం పరిశోధకులు తిప్పన 13వ శతాబ్ది చివరి దశాబ్దంలో కవిత్వం చెప్పుకుంటాడని భావించారు. ఇతగాడు ప్రతాపరుద్రుడి దర్బారీ కవి అని చాగంటి శేషయ్య తదితరులు భావించగా, కండవెల్లి లక్ష్మీరంజనం, మల్లంపర సోమశేఖర శర్మ తదితరులు ఈ అభిప్రాయంతో విభేదించారు. తిప్పన శ్రీశైలంనకు తూర్పు వాకిలియగు త్రిపురాంతక క్షేత్రమును జనించి ఉంటాడని మానవల్లి రామకృష్ణ కవి అంచనా. అలా భావించడానికి ఆధారాలు ఏమిటో అంతుపట్టడం లేదని నిడదవోలు వెంకట్రావు అభ్యంతరం. ఇన్ని అభిప్రాయాలు, అంచనాలు, అభ్యంతరాలు ఏర్పడడానికి కారణం ఒక్కటే, రావిపాటి త్రిపురాంతకుడి రచనల్లో ఉదాహరణ కావ్యం ఒక్కటే సమగ్రంగా లభ్యం. మిగిలిన రచనల గురించి పరోక్ష ప్రస్తావనల ద్వారా మాత్రమే తెలుస్తోంది. త్రిపురాంతక ఉదాహరణ గురించి చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అందులో తన కాలం గురించి కానీ, వంశం గురించి కానీ, స్వస్థలం గురించి కానీ కవి ఏమి చెప్పనే లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఒక్క కారణం చేతనే ఇతని చరిత్రము బహుసులభము వ్రాయవచ్చునని చమత్కరించారు నిడదవోలు వారు. తెలుగు సాహిత్య చరిత్రకారుల సృజనాత్మక ధోరణిపై ఇదొక విసురు మాత్రమే కాదు, ఇది మన రచయితలకు పెట్టిన చురుకైన చురక కూడా. మిత్రులు, డాక్టర్ ఏల్చూరి మురళీధర్రావు రావిపాటి త్రిపురాంతకుడు శీర్షికతో 2014 ప్రపంచ మహాసభల సందర్భంగా రాసిన పుస్తకం సమగ్రంగాను సమర్థంగాను ఉంది. తిప్పన గురించి తెలుసుకోదలిచిన వారికి ఈ పుస్తకం మంచి వనరుగా ఉపయోగపడుతుంది. పోతే తిప్పన సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామం పూర్తి పాఠం దొరకలేం లేదు. కానీ లక్షణ గ్రంథాల్లో ఉదాహరించిన కొన్ని శ్లోకాలను బట్టి చూస్తే ఈ కవికి ఏకశిలా నగరం గురించి క్షుణ్ణంగా తెలుసని అనిపిస్తుంది. ప్రేమాభిరామం శ్లోకాలకి అనువాదాలు లాంటి పద్యాలు క్రీడాభిరామంలో కనిపిస్తున్నాయి. ఇది అనువాదకుడి పట్ల దోషం కాదు, గుణం అనే పండితులు అంటారు. నచ్చిన కవితని ససందర్భంగా తమ కావ్యాల్లో పొదగడం మంచి శిల్పుల లక్షణం. ఆ పని పోతన, పెద్దన, క్రీడాభిరామకర్త తదితరులు ఎందరో సమర్థంగా చేశారు. అంతెందుకు తిక్కనంతటి మహాకవి తన పద్యాలనే భారతంలో సందర్భోచితంగా పొదగలేదా? అవి వేరే కావ్యాల్లో రాసినవి కావా? క్రీడాభిరామకర్త ఈ తిప్పనను అత్యున్నత స్థానంలో నిలబెట్టడం గమనార్హం. నన్నయ్య, తిక్కన, హుళక్కి భాస్కరుడు, చిమ్మపూడి అమరేశ్వరుడు లాంటి కవుల పేర్లు చెప్తే సత్కవీశ్వరులు కరాంజలులు సమర్పిస్తారని, రావిపాటి తిప్పనయునంతటి వాడని క్రీడాభిరామకర్త అన్నాడు. ఇంతకీ క్రీడాభిరామం రాసింది శ్రీనాథుడా, వినుకొండ వల్లభరాయుడా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం. అందుకే అతగాడు ఎవరన్నది ఎత్తుకోవడం లేదు. తిప్పన ప్రభావశీలత 5 శతాబ్దాల దూరాన్ని అలవోకగా అధిగమించి 19వ శతాబ్దపు నాటకకర్త ధర్మవరం రామకృష్ణమాచార్యుల వరకు విస్తరించింది. ఇది ఈ కవిని నన్నయ్య, తిక్కనాదులతో పోల్చడంలోని సమంజసతను స్థాపిస్తోంది. మన సాహిత్య విమర్శకుల్లో, ముఖ్యంగా సాహిత్య చరిత్ర రచయితల్లో ఇనప కచ్చడాలు కట్టుకున్న మునిమురుచులు ఎక్కువ. వాళ్ల దృష్టిలో ప్రేమాభిరామం లాంటి శృంగార రచనలకి అంత సాహిత్య గౌరవం లేదు. అయితే ఉదాహరణలను అలా కొట్టిపారేయడం ఎవరికీ సాధ్యం కాకుండా పోయింది. ఎందుకంటే అవి ప్రాయికంగా భక్తి ప్రపూర్తి రచనలు. నిడదవోలు వారు అన్నట్లు

0: ఆంధ్రవాంగ్మయమునకు ప్రత్యేక విశిష్టత ప్రతిపాదించిన గ్రంథములలో మునెనదగినవి ఉదాహరణములు. వాటిలో త్రిపురాంతక కోదాహరణం ఒకటి. ఈ కారణం చేతనే త్రిపురాంతక ఉదాహరణమైన మనకి దక్కింది. 100 ఏళ్ల కిందట 1912లోనే ఈ ఉదాహరణ కావ్యం మొదటిసారి అచ్చయింది. ఈ ఉదాహరణ కావ్యాన్ని మన చరిత్రకారులు కొట్టిపారేయకపోయినా వాటికి అర్హస్థానం మాత్రం కల్పించలేదు. సంస్కృత సాహిత్య ప్రభావం తప్ప స్థానిక దేశీయ సాహిత్య సంప్రదాయాలతో ఘనిష్టమైన సంబంధం లేని చరిత్రకారులు ద్విపదలు, యక్షగానాలు, శతకాలు, గేయాలు, ఉదాహరణల ప్రాధాన్యాన్ని సంపూర్ణంగా గుర్తించడంలో విఫలమయ్యారని నిడదవుల అన్నమాట నిజమే. ఆయనే అన్నట్టు సంగీత సాహిత్య కళలకున్న పరస్పర సంబంధాన్ని ఉదాహరణ కావ్యాలు నిరూపిస్తున్నాయి. యక్షగానాల కన్నా ప్రాచీనమైన ఉదాహరణ కావ్యాలు తెలుగు సంగీత సాహిత్యాల పరస్పర సంబంధాన్ని నిరూపిస్తున్నాయి. అంతకు మించి తెలుగు భాషలో వచ్చిన పరిణామాలను అధ్యయనం చేయడానికి ఉదాహరణ కావ్యాలు ఎలా ఉపయోగపడతాయో నిడదవుల వారు సోదాహరణంగా చూపించారు. బోధరాజు రాధాకృష్ణ మా గురువు గారు, ఆయన కూడా ఉదాహరణ కావ్యాల మీద చెప్పుకోదగిన కృషి చేశారు. ఆసక్తి ఉన్నవాళ్లు త్రిపురాంతక ఉదాహరణని నెట్లో చూడొచ్చు, దొరుకుతుంది.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 36వ భాగం అది. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు ఆ కార్యక్రమాల్ని వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. వినండి, వినిపించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కార్యక్రమాల్ని అందరికీ షేర్ చేయండి. ఇవి ఇయాలటి అంబటాల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: उषा गायधनी आपल्याला बातम्या देत आहे. ठळक बातम्या. पंतप्रधान नरेंद्र मोदी यांना पर्यावरण संवर्धन आणि शाश्वत विकासातील नेतृत्वासाठी सेशल्सचा सर्वोच्च.
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसुनिंटा.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథనం. తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యలటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం.

భగవతి 101 కథల సంపుటి నుంచి ఘోస్ట్ రైటర్ అనే కథను ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. రాత్రంతా రాసుకున్న స్క్రిప్ట్ కాగితాల్ని బ్యాగులో కుక్కేసుకుని బయటపడదామనుకునే టైంలో వచ్చిందా అమ్మాయి. 20 ఏళ్లుంటాయేమో. గులాబీ రంగు పంజాబీ డ్రెస్, గుండ్రని మొహం, పెద్ద కళ్ళు, సన్నటి ముక్కు, చిన్ని పెదవులు, వీటన్నింటికీ తోడు ఆమె తెలుగమ్మాయి కాదు అనడానికి నుదుటి మీద అడ్డంగా విభూతి బొట్టు. నేనున్న గది పక్క పోర్షన్లోనే వారు కింద దిగారు. తండ్రి కూతురు ఇద్దరేనేమో. తండ్రి పూర్తి రోగగ్రస్తుడిలా మంచానపడి దగ్గుతూ ఉండడం మినహా వాళ్ళింట్లోంచి ఏ అలికిడీ వినిపించదు. కళ్లతో చూసి నవ్వుకోవడం తప్ప ఆమె మాట్లాడిందీ లేదు. ఉంగల్ విట్టిల్ కాఫీ ఇరుక్కు, మీ ఇంట్లో కాఫీ పౌడర్ ఉందా అని తమిళంలో అడిగింది. సినిమా రైటర్ని కావాలన్న పిచ్చితో మద్రాసులో కూడా కొన్నాళ్ళు తిరిగాను కాబట్టి నాకు తమిళం అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. నేను బ్యాచిలర్ని, నా గదిలో కాఫీ పొడులు టీ పొడులు ఉండవు అన్నాను. నా తెలుగు కొంత అర్థమైనట్టుంది. పొగట్టుం, షుగర్ ఇరుందాల్ 2 స్పూన్, కడుక్కరింగలా అప్పావులు టాబ్లెట్స్ పొడురీనం, డికాక్షం అణక్కులం సెంజిట్టు కడుక్కణం ఎన. పోనీ షుగర్ ఉంటే 2 స్పూన్లు ఇవ్వరా, నాన్నగారికి టాబ్లెట్స్ వేయాలి, కనీసం డికాషనైనా కాచిద్దామని అంది. టీపొడి చక్కెర భార్యాభర్తల్లాంటివి, భలేవారే, అది లేకుండా ఇదేలా ఉంటుంది, సారీ అన్నాను. సారీ అన్నది మాత్రమే అర్థమైనట్టుంది. లోపల నుంచి ముసలాయన దగ్గు విపరీతంగా వినిపిస్తోంది. కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి డిజిటల్ సౌండ్ల మధ్య. ఎన్నెన్నో రికార్డ్ చేయని ఆకలి కేకలు, అంగుళం మేకప్ కింద అంగాంగం తొక్కివేయబడే రంగుల రంగమిది. గదికి తాళం వేసి మెట్లు దిగి వస్తుంటే ఇంటి యజమాని కొడుకు వచ్చాడు పుస్తకంతో. అంకల్, ఈ పద్యానికి అర్థం చెప్పండి అంటూ గటగటా చదివేశాడు. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, విద్య నిగూఢ విత్తము అంటూ సాగే పద్యమది. నాకు నవ్వొచ్చింది. దాని అర్థం చెప్పి అబ్బాయిని పంపించాను. పాపం పద్యం రాసిన కవి ఈనాటి సినిమా రంగం గురించి ఊహించి ఉండడు. కాదేది దొంగతనానికి అనర్హం అన్న రీతిలో ఇక్కడ విద్య కూడా దొంగిలించబడుతుంది. అవసరమనుకుంటే ఇదే పద్యాన్ని సినిమాలో పెట్టేసుకుని తమ పేరు వేసేసుకునే మేధావులున్నారీ రంగంలో. రోడ్డుపైకొచ్చాను. మనిషి రోడ్డున పడ్డాడు. శివరాం డైరెక్టర్ని కలిసి రాత్రి రాసుకున్న స్టోరీ సినాప్సిస్ చెప్పాలి, ఇలాగైనా ఒప్పించాలి అని డైరెక్టర్కి ఫోన్ చేశాను. ఆయనిప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో జరిగే వయసే పూలతోట చిత్రం 50 డేస్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్లారు అని ఓ ఆడగొంతు చెప్పింది. కాళ్ళీడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను. నేను వెళ్లేసరికి సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో ఓ వ్యక్తి ఘర్షణ పడుతున్నాడు. నేనతన్ని చూసి హాయ్ భార్గవ్ అన్నాను. అతడు ఫిలిం నగర్ రోడ్ల మీదే పరిచయమైన సగటు రచయిత. అతడు ఎండలో పడి వచ్చాడేమో, చెమటలు పోస్తున్నాయి. చూడండి సార్, ఇన్విటేషన్ లేనిదే లోపలికి వెళ్ళనీయనంటున్నాడు. అతడు నాతో చెప్పేలోగా 2 కార్లు రాగానే అలర్ట్గా సెల్యూట్ చేసి గేట్ తీశాడు సెక్యూరిటీ. గేటు మీద పెద్ద బ్యానర్, వయసే పూలతోట అర్ధశత దినోత్సవం అని. ఏమయ్యా ఈయనెవరో తెలుసా అన్నాను సెక్యూరిటీనుద్దేశించి. ఎవరైతే నాకేంటి సార్, ఇన్విటేషన్ లేనిదే ఎవరూ లోపలికి పోరాదు కటుగా అన్నాడతడు. ఈ సినిమా రైటర్ అయ్యా బాబు, ఈ సినిమా కథ రాసింది తనే అన్నాను. నా మాట ఆవగింజంతైనా వినిపించుకోలేదు. ఇక నేను వెళ్లడం కూడా సాధ్యపడదు అన్న విషయం అర్థమైంది. రాబాసు ఇక వాడు మనల్ని పోనీడు, ఛాయనే తాగుదాం రా అని భుజం మీద చెయ్యేసి భార్గవ కదలడంతో స్టూడియో రోడ్డుకి అవతలి పక్కన ఉన్న సిమెంట్ చెప్టా మీద చటికిలబడ్డాం. స్టూడియో గేట్ దగ్గర స్పీకర్ పెట్టినట్టున్నారు. దండల ప్రోగ్రాం కావచ్చు, చప్పట్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఏం గురూ, ఏం రాస్తున్నావు అని అడిగాడు భార్గవ్ ఛాయ్ సిప్ చేస్తూ. ఏముందిలే అన్నాను నిర్లిప్తతతో. భార్గవ్ నవ్వాడు. నేను ఇండస్ట్రీకొచ్చి 12 ఏళ్లైంది బ్రదర్. ఇదిగో ఇదే నా ఫుల్ లెంత్ మొదటి సినిమా. చాలా సంవత్సరాలు 70 సీన్లతో కథ చెప్తే ఈ సీన్ ఒకటి బాగుంది అని ఆ సీన్ తీసుకుని 1000 2000 ఇస్తే గడుపుకొచ్చాను. ఇంకొన్నాళ్లు ఓ ప్రముఖ రచయిత దగ్గర నెలకి 4000 జీతం మీద ఘోస్ట్ రైటర్గా పనిచేశాను. ఆయన రాసిన 80

రెండు సినిమాల్లో 11 పూర్తిగా నావే. ఒక్కో సినిమా కోసం 2 నెలలు కష్టపడితే 8,000 జీతం. ఆయనకు మాత్రం సినిమాకు 60 లక్షలు. కసి బ్రదర్, కసి పెంచుకోవాలి. నువ్వు ఏడాదికే డీలా పడిపోతే ఎలా అన్నాడు. మరి నీకు సినిమా ఫంక్షన్ ఇన్విటేషన్ రాలేదా అన్నాను ఆశ్చర్యంగా. నువ్వింకా చాలా అమాయకుడివి బ్రదర్, ఆ మాటలు విను అన్నాడు స్పీకర్ని కళ్ళతోనే చూపిస్తూ. ఎవరో మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి కథనే హీరో. ఇంత గొప్ప కథని నా జీవితంలో చూడలేదు. ఈ కథ వల్లే సినిమా ఇన్ని రోజులు ఆడిందంటే ఆశ్చర్యం కాదు. ఇప్పుడే కాదు, ఏనాటికైనా సినిమాకి కథే హీరో. మంచి కథలు వచ్చినంతకాలం నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు పచ్చగా వర్ధిల్లుతారు. అలాంటి మంచి కథ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. అందుకే కథ ఈ సినిమాకి హీరో అని ఇప్పటి వరకు అందరూ చెప్పారు. నేనింకా నొక్కి చెప్తున్నాను. భార్గవ్ మళ్లీ నవ్వాడు. నా గుండెనెవరో పిండేసినట్లయింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. కాయని పొగుడుతూ చెట్టు వేరిని మర్చిపోతున్నారు. నా కళ్ళల్లో నీటి పొర ఎగిసి వచ్చింది. భార్గవ్ అది గమనించినట్టున్నాడు. నా భుజాన్ని నొక్కి, తమ్ముడు, సినిమా రంగానికి రాయాలంటే స్పందించి రాయడం మానుకో. ఎందుకంటే గుండెల్లో తడి ఉంటే మాత్రం రోజూ ఏడుస్తావు. ఒకవేళ నువ్వు బాగా రాసినా హీరో బామ్మర్ది దగ్గర నుంచి హీరోయిన్ తల్లి వరకు దాంట్లో కాలు పెడతారు. స్క్రీన్ మీద నీ కథని నువ్వే చూసుకొని ఇంటికెళ్ళి ఏడుస్తావు. హీరోల ఇమేజ్ల్లోకి వెళ్లి కథలు రాయాలి తప్ప నీ కథల్లోకి హీరో రాడు. వాళ్ళకేం కావాలో వాళ్లకే తెలీదు. ఎలా నిలదొక్కుంటావో, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు చాయ్ గ్లాస్ కింద పెడుతూ. ఆ తర్వాత హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు, ఫ్లాష్ సినిమాల మీద గంటసేపు గడిచింది. ఇంతలో స్టూడియో మెయిన్ గేట్ తెరవగానే ఒకదాని వెనుక ఒకటిగా కార్లన్నీ రై రైమంటూ వెళ్లిపోయాయి. భార్గవ్ దగ్గర సెలవు తీసుకుని డైరెక్టర్ వేటలో పడ్డాను. కాని ఆయన దొరకలేదు. రోజంతా టీలతో గడిపి రాత్రి 8 గదికొచ్చాను. బ్యాగ్ని నీరసంగా విసిరికొట్టి చాప మీద కూలబడ్డాను. తమిళమాయ వచ్చింది. ఏదావది సాప్టిటింగలా, ఏమైనా తిన్నావా అని అడిగింది. నేనేమీ చెప్పలేదు. 5 నిమిషాల్లో 1½ చపాతి, టమాటా చట్నీ ప్లేట్లో పెట్టుకుని వచ్చి నా ముందుంచి తిను అని వెళ్ళిపోయింది. ఆకలి బాధ తొందరగా అర్థమవుతోంది. ఆవగా తిన్నాను. కూజాలోని నీళ్లు తాగి మరో సబ్జెక్టు గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. ఎట్టకేలకు 4 రోజులకు డైరెక్టర్ని దొరకబుచ్చుకొని ఆయనిచ్చిన 1½ టైంలో వీలైనంత క్లుప్తంగా 2 కథలు చెప్పాను. పెదవి విరిచాడాయన. మళ్లీ కలవమన్నాడు. అన్నాడేగాని మళ్లీ దొరకలేదు. ఓసారి ఆయన కోసం వెళ్లి వస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఖలీల్ ఇంటి దగ్గర తమిళమ్మాయి కనబడింది. నన్ను చూడగానే తలదించుకుంది. నేను దగ్గరదాకా వచ్చాక కూడా కనీసం తలెత్తి చూడలేదు. ఆమెను విష్ చేస్తే ఫీలవుతుందని మౌనంగా వచ్చేశాను. ఆ రోజు రాత్రి పెనం మీద వేయించిన బ్రెడ్ ముక్కలు ప్లేట్లో తీసుకొచ్చి పెట్టింది. మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకీ పాడవుతుంది. నేను సంపాదించే 20-30 రూపాయలతో ఇంకా మందులేమొస్తాయి? అందుకే మందులివ్వడం మానేశాను. చాలీ చాలని మా తిండిలోంచే కొంచెం మాత్రమే మీకు పెడుతున్నాను. ఆకలి బాధ నాకు బాగా తెలుసు. గబగబా తమిళంలో చెప్పేసి వెళ్ళిపోయింది. నాకెందుకో ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. నాతోటి వాళ్లంతా ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్గా ఉంటే రంగుల ప్రపంచం మీద రైటర్గా వెలిగిపోవాలని రంగురంగుల కలలు కని వచ్చి 2 ఏళ్లైనా ఏం సాధించాను? నా కడుపులో ఆకలికి బదులు దుఃఖం పొర్లింది. భగవంతుడా, ఓ మనిషిని పిచ్చివాణ్ణి చేయాలనుకుంటే వాడికి నీ దగ్గరున్న లలిత కళల్లో ఏదో ఒకటి తగిలిస్తావు కదూ అనుకున్నాను. ఈ ఇండస్ట్రీలో ఎవరు సినిమా మొదలెట్టినా మొదట బలయ్యేది కథారచయితే. ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టలేదు. అలాంటి రాత్రులెన్నెన్నో. మళ్లీ ఓ రోజు మరో డైరెక్టర్ సుధీంద్రని ఆయన గెస్ట్ హౌస్లో కలిశాను. మరో 2 కథలు వినిపించాను. బావున్నాయి, బాగాలేవు ఏది చెప్పలేదు. చివరిగా, నీకో తమిళ సినిమా చూపిస్తాను. ఆ సినిమా కాన్సెప్ట్ అర్థం చేసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంతకుముందు నువ్వు చెప్పిన కథల్లోని 5-6 సీన్స్ పనికొచ్చేవి అతికించి కథని డెవలప్ చేయి.

0: నీకు 1000 రూపాయలిస్తాను, కథ నా పేరునే వేసుకుంటాను అన్నాడు. ఘోస్ట్ రైటర్గా మారుతున్నానేమో అని మనసులో అనుకుని సరే సార్ అన్నాను. ఆయన నన్ను టీవీ ముందు కూర్చోబెట్టి సీడీ ప్లే చేసి వెళ్లిపోయాడు. 2.5 గంటల తమిళ సినిమా చూసి గుండె ద్రవించిపోయింది. ఎంతో గొప్ప కథ. మనసు ఒప్పుకోకపోయినా తప్పదనుకుని కాగితం తీసుకుని ఆ రోజు పగలు రాత్రి కూర్చొని సీన్ వైజ్గా రాసి తెల్లారి వచ్చిన డైరెక్టర్కి వినిపించాను. ఓకే, బాగానే ఉంది, మిగతా మార్పులు చేర్పులు నేను చేసుకుంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్లాడు. ఆ డబ్బు చూశాక ఏమాత్రం ఫీల్ అవ్వలేదు, జేబులో పెట్టుకుని బయటకొచ్చాను. ఇంటి ముందు ఆటో దిగగానే ఎక్కువ మంది కనబడడంతో అనుమానంగా మెట్లెక్కసాగాను. వాడలోని వాళ్లందరి మొహాల్లోనూ విషాద ఛాయలు. నా గది ముందుకొచ్చి పక్క పోర్షన్ వైపు చూసి అవాక్కయ్యాను. తమిళమ్మాయి వాళ్ల తండ్రి చనిపోయాడు. శవం పక్కనే దీనంగా ఏడుస్తూ ఆ అమ్మాయి. గుండె కలుక్కుమంది. ఎప్పుడు చనిపోయారు అని అడిగాను ఇంటి ఓనర్ని. రాత్రి 3 గంటలకు పోయాడట, ఆ అమ్మాయి ఒక్కరితే ఉంది అన్నాడు. అప్పుడే శవాన్ని చూడడానికొచ్చిన ఓ సీనియర్ కో డైరెక్టర్, పాపం ఒకప్పుడు ఆయన ఎంత గొప్పగా బతికాడు, తమిళంలో ఆయనకు మంచి పేరుంది అన్నాడు. నేను విస్తుపోయాను. అవునా, ఏం చేసేవారు అన్నాను. అదేంటయ్యా బాబు, ఆయన రాసిన సినిమాలు సూపర్ హిట్. ఆ మధ్య ఆయన రాసిన కన్నీరిన్ జ్వాలంగిల్, కన్నీటి మంటలు సినిమా తమిళంలో 200 రోజులాడింది. ఆ మాట విన్న నా గుండె బ్లో అవుట్లా పేలింది. కన్నీరిన్ జ్వాలంగల్ కథ ఆయన రాశారా అన్నాను పైకి. నిన్న రాత్రంతా నేను తెలుగులో కాపీ చేసిన తమిళ కథ ఈ మహాత్ముడు రాసిందా? మనసు ముక్కలవుతోంది, తల బద్దలవుతోంది, కళ్లగోళాల్ని ఫిటేల్మని ఢీకొంటున్న కన్నీటి కెరటాలు. దీనంగా ఆమె సన్నటి ఏడుపు శూలాల్లా తాకుతోంది. అప్రయత్నంగానే జేబులోంచి 1000 రూపాయలు తీసి గదిలోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టాను. దహనం చేయడానికి కూడా ఆమె చేతిలో చిల్లిగవ్వలేదని నాకు తెలుసు. ఆమె కన్నీళ్లతో చేతులెత్తి మొక్కింది. నేను శవం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ప్రార్థించాను. నీ కష్టార్జితం నీకే చేరింది. నేను నిమిత్తమాత్రుడిని, అంటే ఘోస్ట్ రైటర్ని. ఓ మహారచయిత, నన్ను క్షమించు అని ఆయన పాదాలకు నమస్కరించాను. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఘోస్ట్ రైటర్ అనే కథను విన్నారు. చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయ్యల్లటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: ఇయ్యల రాత్రి 9:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి ఎప్పుడు ఎడారై కథ వినిపిస్తారు పి. కమలాకర్ రెడ్డి. రచన కెవి నరేందర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ಕೇಳಿ ಸಿನಿ ಗೀತಾಲ ಹರಿವಿಲ್ಲು. నిన్న ఎందుకిలా జరిగింది, రేపు ఎలా ఉంటుందో, నిన్నటి ఆలోచనలు రేపటి గురించి కనే కలలు మనల్ని ఇయ్యెళ్ళటి రోజు కుదురగా ఉండనియ్యాయి. ఇవన్నిటిని గురించి ఒక గంట సేపు ఆలోచించుడు ఆపి ప్రస్తుతం ప్రసారమయ్యేటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీ వాళ్ళు మెచ్చిన పాటల్ని వినాలి. మరి ఇందుకోసం మీరు ఫోన్ చేసి ముచ్చట పెట్టి పాటల్ని అడగాలి. మరి ఫోన్ నంబర్లు ఈ పాట విన్నాక చెప్తాను.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటల్ని వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినొచ్చు. మరి ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరం ద్వారా కూడా మీరు వినాలన్న పాటను కోరవచ్చు. ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి కళ్యాణి వచ్చా వచ్చా అనే పాటను కోరిండ్రు. నిర్మల్ నుంచి రాధిక, రవి, రంజన వీళ్ళందరూ, మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

శ్రోతలు ఉత్తరం ద్వారా కోరిన పాటను విన్నారు కూడా. మరి మీరు కూడా ఉత్తరం ద్వారా పాటల్ని కోరొచ్చు. మరి మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. సింగడి సినీ గీతాల అరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన, అందరూ మెచ్చిన, మీ వాళ్ళు మెచ్చిన పాటల్ని వినాలి అంటే 100.2 ఎఫ్ఎం ద్వారా వినొచ్చు. ఎట్లా అంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి పాటను కోరొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873321 జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగడి సినీగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఈశ్వరోపాచారి, మాది కోదాడ మేడం.
0: ఎలా ఉన్నారు చారి గారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఈ రోజు ఫోన్ చేశారు, ఏం ముచ్చట చెప్తామని?
1: ఈ రోజు ఏరు వాకపున్నాం మేడం.
0: అవునవును. మరి మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఏరువాక పౌర్ణిమ కదా ఈ రోజు, అంటే దాని గురించి మీరు చెప్పగలుగుతారా?
1: ఇంత ముందు అయితే ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి ఎరువులు ఇంత ముందు అయితే ఎడ్ల బండ్లతో ఎడ్లని మంచిగా కడిగి వాటిని మంచి ముస్తాబ్ చేసి ఎరువు కనుక తోలేది పొలం పనులు స్టార్ట్ చేసేది
0: ఈ రోజు.
1: ఈ రోజు నుంచి
0: మరి ఇప్పుడు చేస్తున్నారా అక్కడ?
1: ఇప్పుడంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు బండ్లు మేడం, ట్రాక్టర్లే మేడం ఇప్పుడు.
0: అంటే కొందరు చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు.
1: మాకంటే కొద్దిగా పైకి అటు ఆంధ్ర సైడ్ జగ్గైపేట చేస్తారు, మెట్టప్రదేశ్ సర్కిల్ చేస్తారు మేడం.
0: చేస్తారు కదా,
1: పచ్చి మిరపై అయితే వాళ్ళు చేస్తారు మేడం. మాకు అన్ని ఇప్పుడు గొడ్లు మేడం, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే, పశువులు మొత్తం తీసేసారు.
0: అదే అదే అదే అదే. జ్యేష్ఠ పౌర్ణిమ సందర్భంగా మనం ఏరువాక పౌర్ణిమని జరుపుకుంటాం కదా.
1: చెప్పండి.
0: అధిక మాసం ఉంది, అధిక జ్యేష్ఠ మాసం ఉంది కాబట్టి లేట్
1: వచ్చింది. మే నెలలో వచ్చేది.
0: అవునవును. అదే అదే అదే అదే. వర్షాలు పడుతున్నాయండి మీ సైడు?
1: రాత్రి కూడా మేడం
0: పడిందా?
1: నైట్ ఉదయం కూడా పడ్డది.
0: విత్తనాలు అందరు పెట్టేశారా రైతన్నలు మరి అందరూ?
1: నార్లు తెలియదు మేడం.
0: అవునా,
1: మాకు మొత్తం వరే మేడం.
0: ఓహో, వరేనా మీ సైడ్ మొత్తం?
1: వరే, బావుల కింద బోర్ల కింద ఒడ్లు తల్లిరు.
0: చల్లేసిండ్రా?
1: ఒడ్లు తల్లేసి 20 రోజుల నుంచి మళ్ళీ నాట్లు వేస్తారు.
0: అవునవునవునవును. చెప్పండి మరి ఏం పాట వింటారు ఈరోజు?
1: శ్రీ మంజునాథన్ సినిమాలో మహాప్రాణ దీపం.
0: సరే అండి, విందాం. మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత ఫోన్ చేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమలాడుగులో తామరాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

0: पत्नींच्या अतूट नात्याचं संवर्धन संगोपन आणि
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో.

మరి టెన్త్ లో డుమ్మా కొట్టచ్చా చెప్పు. ఒక్కరోజు అంటే మళ్ళా కూడా ఎప్పుడన్నా కొడితే ఇంకొకటే రోజు కదా అని అంటావు. ఇప్పుడు పాఠాలు స్టార్ట్ అయినాయి కదా స్కూల్లో, మరి ఇంకొకసారి డుమ్మా కొట్టకు చెప్పు. ఎట్లా చదువుతున్నావు మరి? పదో తరగతి స్టార్ట్ అయినాయి, బుక్లు అన్ని వచ్చేసినాయా? మంచిగా చదువుకోవాలా మరి? ఏం పాటింటావు మరి? ఎలా వెనక మీ పెద్దవాళ్ళు అడుగుతున్నట్టున్నారు కదా. మీ తాత ఏం పాట కావాలి ఆ సినిమాల నుంచి? యోగేందర్ నీకోసం, మీ తాత కోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినేసేయండి.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణిమ, దీన్ని వటసావిత్రి పౌర్ణిమ అని కూడా అంటారు. మన హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు ఇంకా సౌభాగ్యం కోసం జరుపుకునే ఒక పవిత్రమైన ఆచారం ఇది. మరి దీని గురించి మాతో మాట్లాడడానికి ఓం ప్రకాష్ పంతులు గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం పంతులు గారు.
1: నమస్కారం అండి.
0: ఈరోజు మరి బాగా పెద్ద ఎత్తుననే మహిళలందరూ దాదాపు దేశమంతటా అని చెప్పొచ్చు వటసావిత్రి పౌర్ణిమని జరుపుకుంటారు. మరి ఇది ఎందుకు జరుపుకుంటారు? ఆకాశవాణి శ్రోతలతో కొన్ని విషయాల్ని పంచుకోండి.
1: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మవారిని నమ్ముకోవడము లోనే భాగంగా సావిత్రీదేవి వట సావిత్రిగా మనము జ్యేష్ఠమాస పౌర్ణిమ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. మహిళలు ప్రత్యేకంగా సౌభాగ్యం, మహిళలకు విశేషంగా అంటే సౌభాగ్యంగా ఉంటారు.
0: అవునండి, అవును.
1: సౌభాగ్యంగా ఉంటే అష్టైశ్వర్యాలు వాళ్లకు దారి చెప్తాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. భర్త యొక్క ఆయుష్ కోసము చేసే వ్రతాన్ని సావిత్రి వ్రతము అంటారు. దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలలో సావిత్రి వ్రతాన్ని మహిళలందరూ ఏకపుక్తం అంటే ఉపవాసం ఉండి ఈరోజు సంపూర్ణంగా ఉపవాసం ఉంటారు, రేపు ఉపవాసాన్ని వదులుతారు. ముఖ్యంగా అంటే సౌభాగ్యం కోసం.
0: అంతే,
1: చెట్టు దగ్గర పోయి ఆ చెట్టుకి 108 ప్రదక్షిణ దారం చుట్టడం, ఆ చెట్టుకి ఒడి నింపడం, గౌరీ ఆరాధన చేయడం, ముత్యాదులకు పసుపు కుట్టు పెట్టడము, 5 ముత్యాదులకి తెచ్చిన వాయనాన్ని ఇవ్వడం, గోధుమలు పండ్లు మామిడి పండ్లు కానీ ఆ పండ్లని దానం చేసి ఒకరినొకరు ఆశీర్వదించుకుంటారు.
0: అవును, ఈ రోజు
1: పూర్వకాలములో వట సావిత్రి సావిత్రీదేవి తన భర్త ప్రాణాల కోసము యమధర్మరాజుతోనే పోరాడింది.
0: అవును అవును.
1: ఆ యమధర్మరాజు పోరాడి తన భర్తలను భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది.
0: అవును అవును.
1: అయితే ఆ కారణంగా ఈ వట వృక్షానికి వట సావిత్రి అనే.
0: అదే, ఆ సావిత్రి భర్తకి సత్యవాన్ సత్యవాన్కి యమధర్మరాజు ఆ వటవృక్షం కిందనే తిరిగి ప్రాణం

0: పోసినందుకు. మనం ఈ రోజును వట సావిత్రి పౌర్ణిమ కూడా జరుపుకుంటాం కదా పంతులు గారు?
1: అవునండి అవునండి.
0: చాలా చక్కగా వట సావిత్రి పౌర్ణిమ గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు పంతులు గారు. మరొకసారి
1: శుభమం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో,
1: హలో,
0: నమస్తే అమ్మా. ఏం పేరు నీ పేరు?
1: రమా.
0: రమా, ఎక్కడి నుంచి? ఎట్లున్నావు అమ్మా? ఏం చేస్తుంటారు?
1: ఇంట్లో పని, టీవీ చూస్తాడు.
0: ఇక ఇంట్లో పని అయినాక టీవీ సీరియల్ లేనాయిగా. ఇక పొద్దున్న నుంచి ఇక రాత్రి ఎప్పటి వరకు అప్పుడు చూసుడేనా సీరియల్ అని?
1: రాత్రి
0: అట్లానా? అయితే ఎందరు పిల్లలమ్మా? ఏం చేస్తుంటారు? చదువుకుంటారు. ఏం చదువుతున్నారు? పోయిన మరి కాలేజీకి, బడికి? అందుకనే ఫోన్ కలిపినావు. ఏం పాట వింటావు? ఏం అందులో నుంచి ఏం పాట? సరే, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఆ పాటను విందామా? మరి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేయండి, సరేనా?

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మనతో మాట్లాడడానికి రాజు అడ నుంచి ఫోన్ చేసిండ్రు. హలో,
1: నమస్తే మేడం.
0: హలో, శుభోదయం. రాజుగారేనా? చెప్పండి రాజుగారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు? వ్యవసాయమా? హలో హలో హలో.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారు

0: ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

¿Aló? ¿Aló? ¿Aló? ¿Me voy a hablar, Leila? ¿Aló? ¿Aló?

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో
1: హలో మేడం.
0: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: పిప్పలకోటి.
0: ఏం పేరు?
1: విశ్వ చైతన్య.
0: అమ్మో, విశ్వ చైతన్య, మంచి పేరు పెట్టుకున్నావు కదా. మరి బడికి పోలే ఇయ్యలా? అదే, ఎందుకు పోలే? అయ్యో, వర్షంలో తడిచినవా? ఎందుకు తడిచినావు చెప్పు. మరి ఇప్పుడు వర్షాకాలం, చాలా జాగ్రత్తగా ఉండాలా? ఎక్కడంటే అక్కడ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు. ముఖ్యంగా కొంచెం కాచి చల్లార్చిన నీళ్లు కూడా తాగాలి. బడికి కూడా గోరువెచ్చటి నీళ్లు తీసుకుపోవాలి. హలో
1: హలో మేడం,
0: వింటున్నావా మరి నేను చెప్పేది? తగ్గిందా? మరి ఎప్పుడొచ్చింది జ్వరం? 3 రోజులైందా? మరి చూపించుకున్నావా డాక్టర్ కి? ఆవా, తగ్గిందా మరి కొంచెం అన్నా? మరి ఎప్పుడు పోతావు బడికియా? ఎల్లుండి నుంచి పోతావా? జాగ్రత్తగా ఉండు, మంచిగా మందులు వేసుకో. మరి ఏం పాట వింటావు ఇలా? చాంపియన్ సినిమా నుంచా? మరి డాన్స్ చేస్తావా నువ్వు? పాటలు పాడతావా? చేయవా? సరే మరి జాగ్రత్తగా ఉండు, నీ జ్వరాన్ని తగ్గించుకో. తొందరలో బడికి పో, డుమ్మాలు గుట్టకు బడికి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇవాళ జాతీయ కెమెరా దినోత్సవం. మనుషులు మారిపోవచ్చు, జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు, కానీ కెమెరా బంధించిన చిత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఫోటోగ్రఫీ చరిత్రను, మన జీవితంలో కెమెరా ప్రాముఖ్యతను గుర్తు చేసుకోతందుకు ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. ఈ దినోత్సవం గురించి కొన్ని వివరాలు. పాతకాలం నాటి కెమెరాల నుండి నేటి స్మార్ట్ ఫోన్ కెమెరాల వరకు ఫోటోగ్రఫీ సాధించిన ప్రగతిని, వాటి పరిణామాన్ని గౌరవించాలి. దీని చరిత్ర ఏంటంటే, 1826లో ఫ్రెంచ్ ఆవిష్కర్త జోసెఫ్ నిసిఫోర్ నీప్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత ఫోటోను రికార్డు చేసిండ్రు.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఈయలటి సింగిడిలోని పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఈయల సాయంత్రం 5 గంటలకు మాట చెప్పు పాట ఇన్నుండి కార్యక్రమానికి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేటి హుషారు ఈ కార్యక్రమాలకి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులామ్ తో సమావేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ ఎదుగుదల, పోషణ, ప్రారంభ మెదడు అభివృద్దికి జీవితంలోని మొదటి 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాల కొనుగోలులో జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్ట్ చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, మందులు, ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయని ఎస్సీబీ తెలియజేసింది. కరచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మనదేశం తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్ లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఈ సినిమాల్లోంచి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందుగా విందాం కిల్లర్ సినిమా నుంచి, 1992లో రిలీజ్ అయినటువంటి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి జగిత్యాల నుంచి నరేందర్ శ్యామల, నందిపేట నుంచి వెంకటేష్, మనోజ్ చిత్రపాడారి పాటని వేటూరి రచన, ఇళయరాజా సంగీతం అందించారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు విందాం రౌడీ అల్లుడు సినిమా నుంచి పాట నడుతున్నారు. బోధన్ పోచంపల్లి నుంచి మాధవరెడ్డి చరస నుంచి బావుండర్ రాజు మమత, ఇంకా నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్, వీళ్ల కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. భువన చంద్ర రచన, బప్పి లహరి సంగీతం అందించారు.

ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, అలాగే దివాకర్ విమల, రంగారెడ్డి, శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, వీళ్ళందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిన్నరాయుడు సినిమా నుంచి పాటనడుతున్నారు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, ఇంకా వరంగల్ నుంచి శ్రీశైలం, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు, ఇళయరాజా సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బాంబే సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ పర్వీన్, ఇంకా పులాంగ్ నుంచి వహీద్ రుమాని జమీర్, ఇంకా వలగొండ నుంచి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ. వీళ్ళందరి కోసం హరిహరన్ చిత్రపడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ధర్మక్షేత్రం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వరంగల్ కరీమాబాద్ నుంచి గోనె రవి అరుణ, ఇబ్రహీంపట్నం నుంచి గోపికిషన్ ఉమావతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. సిరివెన్నెల రచన ఇళయరాజా సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, ఇంకా రంగారెడ్డి, బండిరావిల గ్రామం నుంచి లక్ష్మి వరలక్ష్మి, హస్తనాపురం నుంచి కన్నగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారి పాటని వేటూరి రచన బప్పిలహరి సంగీతం అందించారు.

అశ్వమేధం సినిమా నుంచి పాట నడుతున్నారు హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ హనుమంతరావు, ఇంకా పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, ఇంకా మహబూబాబాద్ నుంచి సూరయ్య కృష్ణవేణి, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడారు. ఇళయరాజా సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వింటున్నారు రోజా సినిమా నుంచి. ఈ పాటను అడిగిన శ్రోతలు ఎద్దుమైలర్ నుంచి బాలకృష్ణ శారద శ్రీనిధి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి, కొత్తగట్టు ఆత్మకూరు నుంచి పరమేశ్వర్ సంధ్య, మేడ్చల్ నుంచి అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్ అభిష్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడారు. రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఏరువాక పౌర్ణమి సందర్బంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కూరళ్ల గ్రామంలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శాస్త్రీయ పద్దతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల అనంతరం నితిన్ నవీన్ మధ్యాహ్నం వరంగల్కు బయలుదేరి వెడతారు. భద్రకాళి అమ్మవారాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యకులతో సమాపేశంలో పాల్గొంటారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు హైదరాబాద్లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎస్ఐఆర్ ఉపాధ్యకుడిగా కూడా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజనల్ పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తారు. హైదరాబాద్ అబిడ్స్ లోని జీపీఓ భవనం మొదటంతస్తులోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈ రోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకుని నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల నోబిస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆసక్తిగా గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి ఎదురుచూస్తున్న శ్రోతలందరికీ నమస్కారం అంటోంది.

ది మీ రేడియో సఖి అనుపమా. మరి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దేవతామూర్తుల రూపాలను రవివర్మ కుంచెతో మనందరికీ అందించారు. కాని ఆ రూపాలకి తన ఆలోచనలతో ప్రాణం పోసి దర్శకత్వంతో తీర్చిదిద్ది మన తెలుగు సినిమాలలో పౌరాణికాలకు ప్రత్యేక స్థానం కల్పించింది అద్వితీయ దర్శకుడైన పౌరాణిక బ్రహ్మగా పిలువబడే కమలాకర కామేశ్వరరావు గారు. వారి వర్ధంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చింది ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం.

సరే సరే, అందరం కృష్ణా జిల్లాకు వెళ్దాం పదండి. అదేంటి అంటారా, మరి కథ అక్కడే కదా పుట్టింది. కామేశ్వరరావు గారు పుట్టి పెరిగింది మచిలీపట్నంలో. అప్పట్లోనే బీఏ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అయ్యాక కొన్ని సంవత్సరాలు ఉద్యోగాన్వేషణ సమయంలోనే ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి విరివిగా పుస్తకాలు చదివేవారు. సినిమాలు కూడా చూసేవారు, కానీ మనలా మాత్రం కాదండోయ్. అంటే సినిమాలు చూడడంలో గ్రంథాలయాలకు వెళ్లడంలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉందంటారా?

విశ్లేషణతో కూడిన ఆలోచనలతో సినిమాలు చూసేవారు. ఇది ఎందుకు? ఈ సీన్లో ఆ పరదాకున్న ప్రాముఖ్యత ఏంటి? లేకపోతే క్లైమాక్స్లో ఈ డైలాగ్ అనాలి కదా వగైరలన్నమాట. సరే సరే, మనకంత విశ్లేషణ రాదు కదా, అలా చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, సినిమా అనేది వినోదానికి కదా అని మనందరం అనుకుంటాం. కానీ వారి సినిమా ప్రయాణం గురించి చెప్పండి అది చెప్పకుండా, ఇదేంటి ఈ విశ్లేషణ, ఇవన్నీ మాకు చెప్పేస్తున్నారు, మేము ఎదురు చూస్తున్నాం అంటారా? బండి ఇప్పుడే కదా పట్టలేకింది.

పాటలో చెప్పినట్టు పడిచితనం రైలు బండి ఎప్పుడెక్కింది, సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము కమలాకర కామేశ్వరరావు గారి గురించి. వారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ గుర్తుకొస్తున్నాయిలో. సరే, మరి వీరు సినిమాలన్నీ విరివిగా చూసేవారని చెప్పుకున్నాం కదా. అన్ని సినిమాలు చూస్తున్నప్పుడే పాత్రికేయుడిగా అంటే జర్నలిస్టుగా కృష్ణ పత్రికలో ఉద్యోగం వచ్చింది. అందులో కామేశ్వరరావు గారు విరివిగా సినీ వ్యాసాలు, ముఖ్యంగా చిత్ర సమీక్షలు తనదైన శైలిలో రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకసారి వారు రాసిన సమీక్ష హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కృష్ణా జిల్లాలో కబుర్లన్నీ చెప్పేస్తున్నారు కానీ అసలు సంగతికి రావట్లేదేంటి అని అప్పుడే శ్రోతలందరూ మెసేజెస్ చేస్తున్నారు. మరి నేను మాట్లాడేది 90 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు. 1936 లో ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ అని రెండు సినిమాలు విడుదలయ్యాయి. సరే, ఈ ద్రౌపది మాన సంరక్షణ చిత్ర సమీక్ష చదివి మద్రాసులో అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం చిత్రం హిట్ అయింది, మాన సంరక్షణ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమాలో కథ ఎంత బాగుంది, అది సినిమాకి ఎంతగా దోహదపడుతోంది, ఆ కథకి కథనం అన్నది రాసి కమలాకర కామేశ్వరరావు గారు హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. మరి ఈ కుర్రాడు భలే రాశాడే, అసలు నేను ఇలా ఆలోచించనే లేదు అని చెప్పి అబ్బురు పడిపోయారట రెడ్డి గారు. మద్రాసుకి రమ్మని కబురు కూడా పంపించారు. పనిలో పని ఎక్కడున్నావని అడిగితే ఇలా మచిలీపట్నంలో ఉన్నాను అని చెప్పి జవాబు రాస్తే, సరే నేను విజయవాడకు వెళ్తున్నాను, ఒకసారి అక్కడికొచ్చి కలిసి దాని తర్వాత మద్రాసుకొచ్చేసేయంటే మద్రాసు రైలు ఎక్కేశారు మన కమలాకర కామేశ్వరరావు గారు.

కమలాకర కామేశ్వర గారు మద్రాసు బండి ఎక్కేసి వెళ్లి హెచ్ఎం రెడ్డి గారిని కలిశారు. మరి వీరితో మాట్లాడాక హెచ్ఎం రెడ్డి గారికి అనిపించిందట, ఈ అబ్బాయిలో ఏదో ఉంది, కాస్త అవకాశమిస్తే అల్లుకుపోతాడని అర్థం చేసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. కొన్ని రోజుల తర్వాత గృహలక్ష్మి చిత్రంలో అప్రెంటిస్గా ఉద్యోగం కూడా ఇచ్చారు హెచ్ఎం రెడ్డి గారు. ఉద్యోగం అనే కంటే జీవితకాలపు గ్రంథాలయపు అనుభవం అంటారు కామేశ్వరరావు గారు. సినిమా రంగంలోని అన్ని విషయాల్ని, మేకప్ నుంచి దర్శకత్వం వరకు ప్రతిదీ దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవం అది. ఊరికే పోలేదా అనుభవం, ఎందుకంటే మున్ముందు అద్భుతమైన చిత్రాలు మనకు అందించారు కమలాకర కామేశ్వరరావు గారు.

ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని వారి వర్ధంతిని పురస్కరించుకుని. మరి కామేశ్వరరావు గారు మద్రాసు వెళ్లాక హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అప్రెంటిస్ గా అంటే అసిస్టెంట్ గా చేరారని చెప్పాను కదా. దాని తర్వాత దర్శకుడిగా చంద్రహారం సినిమా 1954లో విడుదలైంది. ఈ సినిమా వారికి తొలి అవకాశం దర్శకుడిగా అయితే వచ్చింది, కానీ ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు కలెక్షన్స్. బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడిపోయింది ఈ సినిమా. దాని తర్వాత పెంకిపిళ్ళం సినిమా, అది అంతంత మాత్రంగానే సాగింది. విశ్లేషించుకున్నారు తనంతాను కామేశ్వరరావు గారు. పొరపాటు నా వల్ల జరిగిందా, కథ వల్ల, ఏంటి అని చెప్పి కేవీ రెడ్డి గారులను హెచ్ఎం రెడ్డి గారులను సలహా అడిగారు కూడా. కథనంలో వైవిధ్యం, తెరపై నటీనటుల హావభావాలను నిజ జీవితానికి దగ్గరగా చూపించాలని కూడా తెలుసుకున్నారు. ఇదొక పాఠం నేర్చుకున్నాను అని చెప్పి మనసులో అనుకున్నారట కమలాకర కామేశ్వరరావు గారు.

1957 పాండురంగ మహాత్మ్యం సినిమా వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు కమలాకర కామేశ్వరరావు గారు. భక్తుడిగా ఎన్టీ రామారావు గారి నటన, కొడుకుగా వారు పడే తపన ఎంత చక్కగా చూపించారంటే రామారావు గారు సమపాళ్లలో ఎలా చూపించాలన్నది కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మాత్రమే వీలైందని ఎన్నోసార్లు చెప్పుకున్నారు రామారావు గారు. అండ్ ఇంకొక అబ్బురపరిచే విషయం కూడా రామారావు గారు మనతో షేర్ చేసుకున్నారంటే ఇంటర్వ్యూలో పలుసార్లు చెప్పారు. ఏంటి అంటే కామేశ్వరరావు గారు దర్శకులు ఎప్పుడైనా నటులు వచ్చిన తర్వాత వస్తారు, కానీ నేను పొద్దున 4 గంటలకు లేచి 7 గంటలకల్లా తయారై మేకప్తో కూర్చుంటే ఆ లోపలే వచ్చి సెట్ మీద మా అందరి కోసం ఎదురు చూసేవారు. అది వారి నిబద్ధత, ఆ డిసిప్లిన్ చూసి నాకు తర్వాత రోజులలో అది ఎంత పాఠంలా అనిపించింది, మీ అందరికీ చెప్పలేను అని చెప్పి అన్నగారు మనతో పంచుకున్న విశేషం అన్నమాట.

1960 కమలాకర కామేశ్వరరావు గారి సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మహాకవి కాళిదాసు విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకు, కామేశ్వరరావు గారి వెండితెర కథనానికి 100కి 100 కాదు 200 మార్కులు వేశారు ప్రేక్షకులు. ఆ సంవత్సరం ప్రెసిడెంట్ రజత పథకం గెలుచుకుని తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది ఈ సినిమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని. ఇక 1962లో గుండమ్మ కథ. ఇద్దరు హేమాహేమిలైన హీరోలు. సూర్యకాంతం గారి వెండితెర పేరుతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇప్పటి భాషలో చెప్పినా తక్కువే. ఎంత బాగా తీశారండి. తీశారు వారు అక్కడ అయిపోయింది పని అని చెప్పి అనుకుంటే, ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా మనం ఇంకా పాటలు వింటున్నామంటే అది దర్శకత్వపు ప్రతిభే కాకపోతే ఇంకేంటి చెప్పండి.

పదవ జాతీయ సినీ పురస్కారాలలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు ఉత్తమ తెలుగు చిత్రంగా రజత బహుమతి కైవసం చేసుకుంది. చివరి సీన్ గుర్తుందా మీ అందరికీ? కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు గారి పాదాలపైన పడి క్షమాపణ అడిగితే మహారాజా అని తిమ్మరుసు సంబోధన విని కంటతడి పెడతాడు రాజుగారు. రాయా అని ప్రేమగా మీ సంబోధన వినలేదు, ఇదేంటండి ఇంకా ఎప్పుడూ నేను ఆ సంబోధన వినలేనా అని బాధపడే సన్నివేశం. ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారు పోటీపడి నటించలేదు, జీవించిన సన్నివేశం అది.

శ్రీకృష్ణ విజయం చిత్రంలో వైవిధ్యానికే తలమానికమైన వైవిధ్యం చూపించేశారు కమలాకర కామేశ్వరరావు గారు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటే 8 మంది కదా, ఇది మనందరికీ తెలిసిన విషయం. మరి 9వ భార్యను తెరపై చూపించేశారు. సాహసం చేయలేదు మేమో, ఒక కథలో ఉంది అని స్వయంగా నవ్వుతూ చెప్పారు కామేశ్వరరావు గారు. అలా భూదేవిని శ్రీకృష్ణుడి 9వ భార్యగా చూపించి మెప్పించారు కూడా. నటి జయలలితను ఈ పాత్రకు ఎంపిక చేశారు. సాహసం సేయరా డింభగా అన్న మాటను అక్షరాలా పాటించిన ఈ పౌరాణిక బ్రహ్మ వెండితెర వేల్పులకు జీవం పోసి మనకందించారు.

బాలభారతంలో ఆకాశానికి నిచ్చెన వేసి ఆశ్చర్యపరిస్తే నర్తనశాల మన మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టం అజ్ఞాతవాసం ఎంత నైపుణ్యంత చూపించారో కీచకుడిని అసలు ఎవరైనా ఊహించగలరా? అంటే ఎస్వి రంగారావు గారు తన నటనతో ఎంతగా మనందరినీ ఆకట్టుకున్నారో, ఆ ఎస్వి రంగారావు గారే నిజమైన కీచకుడా అన్నట్టు ప్రాణం పోస్తే సైరంధ్రిగా సావిత్రి గారు, బృహన్నల్లగా ఎన్టీ రామారావు గారు, ఒకరేమిటి చిత్ర బృందం అందరూ ప్రాణం పెట్టి మరీ నటించారు. ఈ చిత్రం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడమే కాదు, సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ప్రతి సంవత్సరం ఒక లిస్ట్ తయారు చేస్తారు, 100 ఉత్తమ చిత్రాలలో ఈ నర్తనశాల కూడా చోటు సంపాదించుకుంది. భళి భళిరా భళి భళి అని చెప్పి మనం ఇప్పుడు పాటలు పాడుకుంటున్నామే, అలా పాడలేమో కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు. వినోదానికి సినిమాలు చూసే చిన్న కుర్రవాడు, పాత్రికేయుడిగా ప్రస్థానం, అటు తర్వాత సినీ రంగంలో అసిస్టెంట్, అటు తర్వాతి రోజులలో దర్శకుడిగా ధీరరూపం. పౌరాణికాలంటే తెలుగు సినిమా వైపే చూసే ప్రపంచానికి పౌరాణిక బ్రహ్మ అయిన కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభ నభూతో నభవిష్యత్. ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకుని వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాము. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమా.

0: हो गई थी। अमेरिका ने ईरान पर संघर्ष विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था। इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमरीकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलों और ड्रोन से हमले किए। घरेलू शेयर बाजार का संवेदी सूचकांक 152 अंक गिरकर 76,948 पर और निफ्टी 26 अंक कम होकर 24,030 पर आ गया। भारतीय पुरुष हॉकी टीम ने इंग्लैंड को पेनल्टी शूटआउट में 3-2 से हराकर एफआईएच प्रो लीग में जीत के साथ अपना अभियान संपन्न किया। फुटबॉल में फीफा विश्व कप के नॉकआउट चरण में कनाडा ने दक्षिण अफ्रीका को 1-0 से हरा दिया। अमेरिका के लॉस एंजलिस में खेले गए मुकाबले में कनाडा के स्टीफन यूस्टाकियो ने एकमात्र गोल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? మీ అందరూ ప్రతిరోజు ఎందరి గురించో తెలుసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎవరి గురించి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కదా. తమిళనాడులోని కామయా గౌండన్పట్టి గ్రామంలో జూన్ 12న ఒక పెద్ద పండగ జరిగింది. ఆ పండగ పేరేంటో తెలుసా? నా దేశం భారతదేశం. ఇదేంటి, ఇదేం పండగ? తికమకగా ఉంది, ఎక్కడా ఎప్పుడూ వినలేదు. నా దేశం భారతదేశం అనేది మన దేశం పేరు కదా అని అనుకుంటున్నారా? ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం లాంటి సైనికుడు ఎక్కడుంటే దేశానికి అక్కడే పండగ. ఇంతకీ ఎవరైనా మన చైతన్య స్ఫూర్తిలో ఎందుకు చెప్పుకుంటున్నాము మాట్లాడుకుందాం.

తమిళనాడులో ఒక ఊరిలో జూన్ 12న ఒక పండగ జరిగింది. ఆ పండగ పేరే భారతదేశం అని చెప్పి అన్నాను కదా. మరి ఏంటి ఆ సంగతులు అంటే, ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్లో భారత సైన్యంలో ల్యాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు మీనాక్షి సుందరం గారు. 2024 డిసెంబర్ 19 ఎముకలు కొరికే చలి జమ్మూకాశ్మీర్లో డ్యూటీ చేస్తున్నారీన. దొంగచాటుగా వచ్చారు 5 ఉగ్రవాదులు. అనుకోకుండా మెరుపు దాడి చేశారు వీరిపైన. దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. మరి వీరికి జమ్మూ కశ్మీర్ లో పోస్టింగ్. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్ కి చెందిన సైనికుడు అన్నమాట. సో ఒకరోజు ఏం జరిగింది, 2024 డిసెంబర్ 19 దొంగచాటుగా 5 ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేశారు. ఒక్కడు 5 ధైర్య సాహసాలతో దేశం కోసం నేను అన్న నినాదం గుండె నిండా నింపుకుని ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదులు అత్యంత హేయంగా కాల్చారు. మొహంపైన భుజాలపైన బుల్లెట్ల వర్షం, క్షణం కూడా తొనకలేదు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. రక్తం కారిపోతోంది, చేయి పట్టు తప్పుతున్నా కూడా ఆ ఉగ్రవాదులను వదల్లేదు ఈ ధీర సైనికుడు.

0: శ్రోతులకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 12:40 ఏరువాకా పౌర్ణమి. ఈ పండగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం మన వివిధ భారతీ శ్రోతల కోసం.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాద మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
3: 2324056.
2: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: あのジェネレンジェン。
1: చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. వీరిని జమ్మూ కశ్మీర్లో పహరా కాస్తున్నప్పుడు, మన దేశం కోసం పహరా కాస్తున్నప్పుడు 5 ఉగ్రవాదులు వీరిపైన దాడి చేశారు. మరి అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. బుల్లెట్ల దాడి కూడా ఎదుర్కొని రక్తం కారిపోతున్నా సరే ఉగ్రవాదుల చేతుల్ని మాత్రం వదలలేదు. అందులో ఒకరిని సమర్థవంతంగా పట్టుకోగలిగాడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. తనకు తగిలిన గాయం వల్ల స్పృహ కోల్పోతున్నట్టుగా ఉన్నా ఊపిరి గట్టిగా పీల్చుకుని సహచరులకు ఆ ఉగ్రవాదిని అప్పగించి ఉగ్రదాడి నుంచి దేశాన్ని తప్పించి రక్షించిన వీర సైనికుడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. ఆగస్టు 15, 2025 కేంద్ర ప్రభుత్వం ఈ వీర సైనికుడికి కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 8 మన రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మరెందరో ప్రముఖుల సమక్షంలో ఈ కీర్తి చక్ర బిరుదుతో సత్కరించి ఇతని ధైర్యసాహసాలను, దేశభక్తిని గౌరవించారు.

ఇండియన్ ఆర్మీ భారతీయ సైన్యం 24/7 24 గంటలు వారంలో 7 రోజులు 365 రోజులు సంవత్సరానికి మన క్షేమం కోసం, మనం సురక్షితంగా ఉండడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతోంది. వందనం వీరులారా, వందనం. మీ సేవకు మేము సదా కృతజ్ఞులం, బానిసలం. మాకోసం ఇంత చేస్తున్న మీ అందరికీ వేల వేల నమస్సులు. అలాగే ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారికి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తుంది. 12:40 ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి వార్తలు తెలుగులో, జాతీయ వార్తలు మరికొన్ని క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్దికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్టపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్టపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగోలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీసు యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను మరింతగా అవలంబించాలని పాశ్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ది చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో జులై 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలీస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జులై 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. ఏరువా కాపు నమ్మి పండగ ప్రత్యేక కార్యక్రమం. రైతన్నల పండగ మన అన్నదాతలు ఆనందంగా జరుపుకునే హేళ ఏరువాక పౌర్ణమి ఈరోజు. పుణమి తల్లికి నమస్కరించి పున్నమి రోజు ప్రకృతిని పూజించే ఈ ఏరువాక పౌర్ణమి విశేషాలు క్లుప్తంగా మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏలువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం.

వర్షాకాలంలో తొలిగా నాగలితో దున్ని వ్యవసాయానికి శ్రీకారం చుట్టడమే ఏరువాక. ఈరోజు రైతన్నలు తమ పశువులను చక్కగా అలంకరిస్తారు. గజ్జెలు కడతారు కాళ్లకి, మెడలో గజ్జెలు వేసి అవి నడుస్తూ ఉంటే ఆ చప్పుడికి మురిసిపోతారు. వ్యవసాయ పరికరాలకు పసుపు కుంకుమలతో పూజించి పొలానికి తీసుకువెళ్తారు.

ఏరువాక పౌర్ణమి మన రైతన్నల అన్నదాతల పండగ. మరి దీని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. పొలంలో భూమిని భూమాతగా పూజించి పాడి పంటలు ఎటువంటి నష్టం లేకుండా సమృద్దిగా పండాలని ప్రార్థించి పొంగలి పులగం లాంటివి నైవేద్యంగా పెడతారు. ఈరోజు వ్యవసాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా భావిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే అతి పెద్ద సాంప్రదాయమే ఏరువాక పౌర్ణమి.

నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపదలే

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏరువాక పౌర్ణమి, రైతన్నల పండగ. మనందరి పండగ గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇది ఒక సాంప్రదాయం అని నేను ఇందాక మీకు చెప్పేశాను. శాస్త్రీయంగా ఎందుకు చేస్తారు, అసలు ఏంటిది అని కనుక మనం విశ్లేషిస్తే, ఎండాకాలం తర్వాత మొదటి వర్షం పడుతుంది, పడ్డాక భూమి దున్నడం జరుగుతుంది. దీనివల్ల మట్టిలో ఉండి హాని కలిగించే వాయువులు బయటికి వెళ్లిపోతాయి. అంతేకాదు, దుక్కి దున్నేటప్పుడు మట్టి తిరగడం వల్ల లోపలున్న హాని కలిగించే పురుగులు కూడా చచ్చిపోతాయి. ఆ గుడ్లు కూడా బయటపడి భూమి అంతా సారవంతంగా అయిపోతుంది. వీటిని పక్షులు తింటాయి. అంటే ఫుడ్ సైకిల్ చేయిని చూడండి, మనవాళ్లు ఎప్పుడో కనిపెట్టారు. భూమిలో నత్రజని గ్రహించే సామర్థ్యం కూడా పెరిగిపోతుంది.

ఈరువాక పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏంటి ఈ విశేషాలు? మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈరువాక పౌర్ణమి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. రైతులు ఆలపించే నాగలి పాటలతో వాతావరణమంతా ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది. బండలాగుడు పోటీలు, ఎడ్ల పందేలు ఇవన్నీ అందరూ ఇష్టంగా పాల్గొంటూ ఉంటారు. అసలు ఆ గ్రామంలోకి కనుక ఈరోజు మీరు కనుక అవకాశం ఉంటే వెళ్లి చూడండి. పండగకు మించిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఈరువాక పౌర్ణమి అని అనిపిస్తుంది.

ఏరువాక పౌర్ణమి రోజు బంధుమిత్రులను పిలుచుకుని ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగని. అంతేకాదు ఇంటి ఆడపిల్లలను పిలిచి బట్టలు కూడా పెడతారు కొన్ని ప్రాంతాలలో. ప్రకృతితో మానవుడి జీవన విధానం ఎంతగా ముడిపడి ఉందో ఆ ప్రకృతిని ఆరాధించి కృతజ్ఞతలు చెప్పే స్వాగత గీతిక ఏరువాక పౌర్ణమి. రైతన్నలకు, మన అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలని, సమృద్దిగా పంట పండాలని, చక్కటి వర్షంతో భాండాగారాలు నిండాలని కోరుకుంటున్నాము. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డేనా అని చెప్తే తప్ప అర్థం కాని జెన్జీకి కూడా ఏరువాక పౌర్ణమి విశేషాలు చెప్తారు కదూ. ఎందుకంటే అన్నదాత లేనిదే మనందరికీ భోజనం ఎలా ఉంటుంది, మనమే ఉండము.

మరి కాసేపట్లో అంటే 1:10 వార్తలు వింటారు. 1:20 షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 శక్తిశీలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరుగుతుంది. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్బంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమంలోనే పనిచేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికి నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
2: దేశ భర మే పిచ్చే 12 వర్షో కరీబ్ 2.25 లాఖ్ సే అధిక స్టార్ట్అప్ ఆజ్ ఆగే కామ్ కర్ రహే ఔర్ 125 సే అధిక యూనికార్న్ ఇస్ దేశ్ కే యువాఓ కా ప్రయాస్ సే నేతృత్వ సే ఆగే బఢ్ రహా హై. కేంద్ర కీ భీ పాలిసీ మే స్టార్ట్అప్ కో గ్రోత్ దేనే మే ఇస్కో సపోర్ట్ కర్నే కే లియే కాఫీ.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400కు పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమాపేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్ హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
3: కమిట్మెంట్ తోటి ఒక పగడ్బందీగా నేను నేర్చుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, టామ్కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరు అందరు కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టామ్కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

0: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,
1: గ్రామస్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
0: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
2: మయునార్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సహాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ వార్డు నాకు ఒక్కరికే వచ్చినట్టు కాదు, మయునార్ లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
0: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగువ మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
3: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యాంలో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
0: ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ఈరోజు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యకులు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరుగుతుంది. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు. ఎస్, ఉత్సాహంగా మీ అందరు ఎదురు చూస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎందుకు ఇంత ఉత్సాహం, సడన్ గా ఏంటి ఆనందం అంటారా? ఎందుకంటే ఇది మీ అందరితో మాట్లాడే సమయం, షో టైం. మన శ్రోతలందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0402324082 0402324285 0402324285 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి మీకు కనుక జవాబులు తెలిస్తే పంపించేయండి. సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు, మరి మొదలు పెట్టేద్దాం మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? జవాబు తెలిస్తే 0402324285 0402324285 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిజమేనా నిజమేనా అని వాళ్లైతే బృందావనం సినిమాలో పాట పాడేసుకున్నారు. నిజంగానే షో టైం స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో తొలి ప్రశ్నగా నేను అడిగాను, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ద కంట్రీ ఏంటో తెలుసా? ఇండియన్ మ్యూజియం. ఇది కోల్కతాలో ఉంది అండ్ 1814 అంటే 1814లో మొదలు పెట్టారు దీంట్లోకి ఎంట్రీ. ఇందులో చూడడం మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు, మేధావులు కదా మన వివిధ భారతి శ్రోతలు, అందరూ సరైన జవాబులే పంపించేశారు. ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, పిపి రావు, నందిపేట నుంచి రాకేశ్వరి, ద్యావానంద్ నుంచి శ్రీరామ్, నరేంద్ర వెంకట నరసయ్య, గీతాపూర్ నుంచి నాగేశ్వరరావు, అలాగే గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు కూడా, చెంచల్గూడ నుంచి పద్మావతి అండ్, నెమ్మాలి నుంచి పున్న వెంకటేశ్, అంకుశాపురం నుంచి దూర్నల్ల సుదర్శన్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కౌకూరు నుంచి సూర్యశ్రీ, గజ్వేల్ నుంచి వెంకటేష్, ధర్మసాగర్ నుంచి శైలజ వేణు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. అలాగే ప్రవీణ్ కుమార్ నంద్యాల నుంచి కూడా.

స్టూడియో క్లబ్ లో టైం మరి ఎవరికోసం ఆగదు కదా. ఒంటికి గంట దాటి 33 నిమిషాలు మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైమ్ లో ఎలా పాల్గొనాలి, మేము ఇప్పుడే వివిధ భారతిలో చక్కటి పాటలు వింటున్నామని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వారి కోసం ఈ నంబర్ 0402324085204023258852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్ కి పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈగ సినిమా గుర్తుందా, నాని సమంత నటించారు కదా, ఈ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085252 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రెండో ప్రశ్నగా నేను అడిగాను, ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి అందరు శ్రోతలు సరైన జవాబే పంపించారు. వారు స్వయంగా తనకు తానే అంటే సుదీప్ గారే తనకు తాను డబ్బింగ్ చెప్పుకున్నారు. అన్ని రిలీజ్ అయిన అన్ని భాషల్లో వీరే డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సికింద్రాబాద్ నుంచి సిరిమల్లి రఘు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, బెల్లంపల్లి నుంచి ఆడిపు సంతోష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు, పొదుటూరు నుంచి దస్తగిరి సంధ్యాస్, అలాగే శాపల్లి నుంచి శ్రీనివాస్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్, వెల్లుల నుంచి జాప, భూమేశ్వర్, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిజాంపేట నుంచి గణేష్, వేదవతి అండ్ ఇంకా కొంతమంది జవాబులు పంపించేస్తున్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఇంకా ఆశిష్ రాజు, శ్రీమాన్ శర్మ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో వీరందరూ ఈ రోజు సెకండ్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్స్ పంపించేశారన్నమాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

7:00 టైం 1:45 మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం లో ఎలా పాల్గొన్నారు?

హలో, అందరికీ మరోసారి గుర్తు చేసేస్తున్నాను. 0402324082 0402324582 ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. మరి మనందరము పొద్దున లేవగానే 5:53 నుంచి వివిధ భారతిని ట్యూన్ చేసేసి పెట్టేసుకుంటాం కదా, మరి అలాంటి వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో కాస్త ఈరోజు శ్రోతలు ఈ ప్రశ్నకి తికమక పడిపోయారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, వివిధ భారతి హైదరాబాద్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా? మార్చ్ 21, 1971. ఆ రోజు నుంచి వివిధ భారతి ప్రసారాలు మొదలైనాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, యాప్రల్ నుంచి సంతోష్ కుమార్, గీతానగర్ నుంచి రమాదేవి, గజ్వేల్ నుంచి శర్ల వెంకటేష్, హుడా కాలనీ నుంచి విజయ్ కుమార్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, అలాగే ఇంకా కొంతమంది మాత్రమే సరిగ్గా జవాబులు పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఒక 15 సంవత్సరాల చిన్నారి 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది అని ఇందాక చెప్పాను. మరి గ్రామస్తులని ఏమర్థించిందో తెలుసా? మీ పిల్లలని చదివించండి. చదువే అభివృద్ధికి దారి అని చెప్తే మొహం మీద తలుపులు వేసిన ఉదంతాలే ఎక్కువ. కాని బుద్రి తాతి పట్టు వదల్లేదు. తను చదువుకుంటూనే అందరినీ బతిమాలి బుజ్జగించేది. అంతేకాదు, తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్కూల్ తెరిచింది. ముందు ఒక్కతే చిన్నారి భయపడుతూ చేరింది. బుద్రి ఆడించే ఆటలు, చెప్పే కబుర్లు మెల్లగా అందరి మనసుల్ని నిద్రలేపాయి. హానిలేదు, మన పిల్లల్ని చదివిద్దామన్న ఆలోచన మెల్లిమెల్లిగా అందరిలో చైతన్యం తీసుకొచ్చింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బస్తర్ అడవి గిరిజనులతో అమాయకమైన ప్రజలతో ఉన్న ప్రాంతం. మారుమూల పల్లెలకు రోజుకి 5-6 గంటలు నడిచి నిద్ర ఆహారం అన్నిటినీ మర్చిపోయి కేవలం సాటి గిరిజనుల్లో అక్షరజ్యోతి వెలిగించాలన్న తపనతో నిస్వార్థంగా నడిచిన బుద్రి తాతికి నేడు అందరూ ఎర్రతివాచి వేసి గౌరవిస్తున్నారు. కాని ఈ గొప్పతనం గౌరవం కోసం కాదు నేను కష్టపడుతుంది. కేవలం బస్తర్ చుట్టుపక్కల గ్రామాలే కాదు, దేశమంతా అక్షరాస్యతతో వెలగాలి కదా అనంటారు బుద్రితాతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. మరి వీరు అడవుల్లోకి వెళ్లి గిరిజనులందరిలో చైతన్యం తీసుకొచ్చి వారందరికీ చదువు అనే అక్షర జ్యోతి వారిలో వెలిగించారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకి టైలరింగ్, బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ నేర్పించారు బుద్రి తాతి. మీరు వంటకి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికి వస్తారు, దేనికి పనికిరారు అన్న ఈసడింపులను నేడు ఆ గిరిజనులు స్వయం ప్రతిపత్తి సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కొంత డబ్బు సంపాదించుకునే మార్గం చూపింది మరెవరో కాదు మా బడీ దీదీ పెద్దక్క బుద్రి తాతినే అంటారు అందరూ. మాకు ఆమె ఒక ఆశాజ్యోతి అని కూడా కళ్లల్లో నీళ్లు నింపుకుని ఆనందంతో చెప్తారు ఆ ప్రాంతవాసులందరూ.

ఊరూరు ఇల్లిల్లు తిరిగి 40 సంవత్సరాల పాటు తిరిగిన బుద్రి తాతయ్యకి నెల నెల జీతం ఉంటుందేమో అని అనుకోకండి. నిస్వార్థమైన జ్ఞానజ్యోతి డాక్టర్ బుద్రి తాతయ్య కొవ్వొత్తి తాను కరుగుతూ ప్రపంచానికి కాంతి అందించినట్టుగా తాను కష్టపడి అందరిలో అవగాహన తీసుకొచ్చి అక్షర జ్యోతి వెలిగించి అక్షరాస్యతను పంచిన వెలుగుల సరస్వతి డాక్టర్ బుద్రి తాతయ్య. ఈ అసామాన్యమైన స్త్రీమూర్తి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పొద్దుగల్ల 11 సందికి పడిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ్ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాకా.

మరికొంచెంసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. దాంతోపాటు ఇవాళ కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజార్ హాత్నూర్కు చెందిన కుంభోజీ రవళితో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనేన్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాల్ని ఇయాల పొజ్జమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పండి, పాట అయినండి. మంచి మనసుతో చెప్పి ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 087-322-2950-501, మరొక నంబర్ 2300-801.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు పాటల్ని కోరుతూ ఉంటారు. ఈరోజు నిజామాబాద్ నుండి లీలావతి, మల్లిక, అశ్విని, ప్రకాష్, శ్యామల ఈ ఉత్తరాన్ని పంపారు. వీరు కోరుతున్న పాట పెళ్లి పుస్తకం సినిమా నుండి అమ్మకుట్టి అమ్మకుట్టి అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ ఈ ఉత్తరం ద్వారా వారు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాటను వినేద్దాం. అలాగే మీరు సుగా గిట్ల ఉత్తరాల ద్వారా పాటలను వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: సాయి మేడం.
1: సాయి గారు ఎక్కడి నుంచి?
2: నిర్మల్ దగ్గర సారంగపురం మేడం.
1: ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం మేడం.
1: మరి ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి కదా, పనులు మొదలు పెట్టారా?
2: మేడం, పసుపు మొక్క వేసాము. వర్షాలు ఫస్ట్ లా లేవు మేడం, కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి ఇంకా వరి ఏం మొదలు పెట్టలేము. వరి పంటలు,
1: వ్యవసాయం పనులు కొంచెం వెనకబడ్డట్టే ఈ వర్షాల వల్ల కదా?
2: అవును మేడం, ఒక నెల వెనకబడ్డాయి వ్యవసాయం పనులు.
1: సరేనండి, చెప్పండి మరి ఏ పాట వింటారు?
2: బొమ్మరిల్ మూవీ నుంచి ఒక సాంగ్.
1: సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండే పాట అయినండి కార్యక్రమం. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: మేడం కుదురు భోజన. మేడం
0: కుదురు భోజన గారు ఎక్కడి నుంచి?
1: ఆల్రెడీ గుడిసెల మేడం, లోకేశ్వరం మండలం, నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం.
0: ఏం చేస్తుంటారు భోజన గారు?
1: మేము వ్యవసాయం చేస్తున్నాం మేడం.
0: వ్యవసాయం పనులు మొదలయ్యాయా? మరి వర్షాలు పడుతున్నాయి కదా. ఏం పంటలు వేస్తారు?
1: పత్తి మేడం, వరి.
0: పత్తి పొలం రెండు. సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు?
1: నేను నుంచి ఏమని చెప్పను ప్రేమ మేడం సాంగ్ వేయండి.
0: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇది ఇయాల్ టీం మాట చెప్పు రే పాట అయినండి కార్యక్రమం. రేపు జమట్టు ఐదు గుట్టంగా మాట చెప్పు రే పాట అయినండి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కోలామి, లంబాడా లేక గోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలోని ప్రతిభని, వారి లక్ష్యాలని, వారి విజయాలని వారి ముచ్చట్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో బజార్ హాత్నూర్కు చెందిన కుంభోజీ రవళితో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
1: డిఎడ్ పూర్తి చేసి ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కుంభాజీ రవళి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడుతూ వారికి నచ్చిన సినిమా పాటలు, మరి ఆ పాటలు ఎందుకు నచ్చినాయి, ఆ విశేషాలతో పాటు వారి ఆసక్తులు అభిరుచుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కుంభాజీ రవళి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగల్లా మీ పరిచయం మా శ్రోతలతో పంచుకోండి. మీ స్వస్థలం, మీ ఊరి గురించి, మీ విద్యాభ్యాసం గురించి.
2: మాది బజార్ హాత్నూర్. నా స్కూలింగ్ మొత్తం ఇచ్చోడలో అయిపోయింది. నాకు టీచర్ అనేది ఇంట్రెస్ట్. అలాంటి ఇంట్రెస్ట్ తోటి నేను ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నాను. నాకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్ లో సీట్ వచ్చింది. నేను 2 సంవత్సరాలు నా ఛాత్రోపాధ్యాయులుగా నా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. తర్వాత ధర్మ విద్యాలయ అనే పాఠశాలలో ప్రజెంట్ నేను తెలుగు అండ్ మ్యాథ్స్ టీచర్ గా నేను వర్క్ చేస్తున్నానండి.
1: అయితే ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేయాలన్న కోరికతోని డిఎడ్ పూర్తి చేసిన అన్నారు కదా, అసలు ఆ కోరిక ఎట్లా కలిగింది? ఉపాధ్యాయురాలే కావాలని ఎందుకు అనిపించింది? ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా.
2: అవునండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా అన్నయ్య గాని మా సిస్టర్స్ గాని అదే రంగాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నాకు వాళ్ళని చూసి నేను కూడా టీచర్ జాబ్ చేయాలి, టీచర్ కావాలి అనే ఉత్సాహం నాలో మరింత రేకెత్తించుకున్నాను. దాని ద్వారా నేను ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నాను.
1: సరే, మీ కుటుంబ సభ్యుల్ని చూసి ప్రేరణ పొంది ఇదే ఉద్యోగం సాధించాలి అనుకున్నారు కదా, మీరు కుటుంబ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీ కుటుంబం గురించి చెప్పండి. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు?
2: నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉంటారు. మా కజిన్స్ ఉన్నారు, ఇంకా అన్నయ్య, చెల్లె.

0: వాళ్ళిద్దరు కూడా ఉపాధ్యాయ రంగంలోనే పనిచేస్తున్నారు. మా అమ్మ బీడి వర్కర్, నాన్న వచ్చేసి డ్రైవర్. కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నారు.
1: సరే, ఎంతో ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉద్యోగంలో, ఆ వృత్తిలో రాణించాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొంతవరకు సఫలమైంద్రు అని చెప్పి చెప్పవచ్చు. మిగతా మీ ఆసక్తులు అభిరుచులను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఒక పాట విందాం. ఏ సినిమాలోని పాట విందామంటారు?
0: త్రిబులార్ నుంచి కొమ్మ ఉయ్యాలా కోనా జంపాలా అనే సాంగ్ వినాలని ఉంది.

0: రవలి గారు అయితే ఉపాధ్యాయ వృత్తిలో చేరాలన్న ఆకాంక్షతో డిఎడ్ సాధించి 2 సంవత్సరాలు ఆ కోర్సును పూర్తి చేసి ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నామన్నారు కదా, అయితే మీ డిఎడ్ కి సంబంధించిన అనుభవాల్ని ఒకసారి మాతో పంచుకుంటారా? మీరు ఎంట్రన్స్ రాసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే, పోటీ ఎట్లా ఉండే, ఏ రకంగా సీట్ సాధించిండ్రు, మీ శిక్షణ ఎట్లా కొనసాగింది, ఈ శిక్షణ కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు కానీ మీ తోటి మిత్రులు కానీ ఎవరైనా ఉంటే వాటి గురించి చెప్తారా?
1: నా ఇంటర్ పూర్తి అవ్వగానే నేను టీటీసీ చేయాలనే ఒక కోరిక వచ్చింది. దీనికోసం నేను దాదాపు 3 నెలల పాటుగా చాలా ప్రిపేర్ అయ్యాను వితౌట్ కోచింగ్ తోటి. ఓన్లీ మా అన్నయ్య నాకు కొన్ని సందేశాలు ఇవ్వడం ద్వారా ఎప్పుడన్నా డౌట్స్ వస్తే అన్నయ్య గాని ఇంకా మా రిలేషన్స్ అక్కలతో అడిగి నేను డిసెట్ కి ప్రిపేర్ అయ్యాను. దాదాపు 3 నెలల కాలం పాటు నేను ప్రిపేర్ అయ్యి నాకు సీటు కంపల్సరీ ఆదిలాబాద్ లోనే రావాలనే ఆకాంక్షతోటే చదివాను. ఎందుకంటే వేరే డిస్టిక్ లో వస్తే కష్టం అవుతుంది, పేరెంట్స్ కి కష్టం, ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆదిలాబాద్ లోనే సీట్ సంపాదించాలని చాలా బలంగా చదువుకున్నాను. ఆదిలాబాద్ గవర్నమెంట్ లో నేను సీట్ కొట్టాను.
0: ఇక్కడ అనుకున్న లక్ష్యం సాధించిండ్రు, మరి ఇక్కడ సీట్ పొందిన తర్వాత కళాశాలలో తరగతులు ఎట్లా జరిగినాయి, ఆ టైంలో ఎట్లాంటి అనుభూతులు పొందిండ్రు, ఎట్లాంటి అనుభవాన్ని పొందిండ్రు, వాటి గురించి చెప్పండి.
1: 2 సంవత్సరాల పాటుగా నేను ఛాత్రోపాధ్యాయులుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. దానిలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మాకు క్లాసులు డైలీ చెప్తుండేవారు, మాకు టీపీ అనేది ఉంటుండే, దాంట్లో పిల్లలకి విద్య నేర్పించేటప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అని నేను చాలా తెలుసుకున్నాను. మళ్ళీ మనం రియల్ లైఫ్ లో టీచింగ్ జాబ్ చేస్తే పిల్లలకు మనం ఎలా కన్వే చేయాలి, అలాంటి ఒడిదుడుకులతోటి నేను నా విద్యాభ్యాసం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.
0: విజయవంతంగా మీ 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు పూర్తి చేసిండ్రు, దానికి సంబంధించిన అనుభవాలని చెప్పిండ్రు. తర్వాత మిగతా విషయాల్ని మనం మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు మళ్ళొక పాటను విందాం. మీరు ఏ పాట విందామంటారు?
1: ప్రణామం ప్రణామం అనే సాంగ్ విందాం అనుకుంటున్నారు,
0: జనతా గ్యారేజ్ సినిమా నుండి. ఎందుకు ఆ పాట నచ్చింది?
1: ఎందుకంటే ఆ పాటలో పర్యావరణం చాలా బాగుంటుంది, పర్యావరణాన్ని ఉద్దేశించి సాంగ్ లిరిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి నాకు ఆ సాంగ్ వినాలని ఉంది.

0: రవలి, ఇప్పుడు మనం మీ ఆసక్తులు అభిరుచుల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఛాత్రోపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నప్పుడు, అంటే ముఖ్యంగా డిఎడ్ చేస్తున్న సందర్భంలో, ఇటు సంగీతం గాని సాహిత్యం గాని రకరకాల కళల్లో అభినవేశం కలిగి ఉంటారు కదా, అట్లాంటి ఏమైనా అభిరుచులు మీకుండేనా, ఏమైనా చదవడం రాయడము అట్లాంటి ఏమైనా?
1: అవును, నేను ఛాత్రోపాధ్యాయులుగా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నాకు కవితలు రాయడం అన్నా ఏదైనా సాంగ్స్ వినడం అన్నా చాలా ఇష్టంగా ఉండేది. అప్పుడప్పుడు నేను కవితలు రాయడం కూడా జరుగుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఊహించుకొని వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి కవితలు కూడా రాస్తాను.
0: అట్లా మీరు రాసిన కవితల్లో ఏదైనా గుర్తుంటే ఒక కవిత వినిపిస్తారా?
1: అవునండి, కరోనా కష్టకాలంలో వాళ్ళందరిని చూసి నేను ఒక కవిత రాయడం జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. వచ్చింది వచ్చింది కరోనా, కలకాలం ఉంటానంటుంది కరోనా, పల్లె పల్లె పయనిస్తానంటుంది కరోనా, కానీ ఎగిసి ఎగిసి తంతానంటుండు డాక్టర్ అన్న.
0: అంటే కరోనా ఒక విపత్కరమైన పరిస్థితి, అది ఒక రకమైన అనుభవాన్ని మిగిల్చి వెళ్ళింది. దాని నుంచి కాపాడుకోవడానికి ఎందరో శ్రమించిండ్రు, ఉపద్రవం నుంచి బయటపడడం జరిగింది. సరే, ఇంకా మీ ఆసక్తులు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్పండి.
1: నాకు సాంగ్స్ వినడం గాని.
0: ఎట్లాంటి పాటలు అంటే ఇష్టం?
1: నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు మా సాంగ్స్ కూడా వింటూ ఉంటాను. ఆ సాంగ్స్ విన్నప్పుడు ఏదో ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు మనం ఇది చేయాలి. ఫ్రీడమ్ సాంగ్స్ వింటే ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మనం ఎలా ఉండాలి. అమ్మ సాంగ్స్ వింటే అమ్మలో ఉన్న మంచితనం అలాంటివి అనుభవించాలని అనిపిస్తుంది.
0: అంటే ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది.
1: ఒక రకమైన ప్రేరణ.
0: సరే, ఎట్లాగో పాటల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పాట వినే టైం వచ్చింది కదా, మరి ఏ పాట విందామంటారు?
1: నాకు దేశభక్తి పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి పుణ్యభూమి నా దేశం నమో నమామి సాంగ్.
0: మీరు పాటలు పాడుతూ ఉంటారా?
1: ఎక్కువ పాడను అప్పుడప్పుడు.
0: సరే, మీకు ఇష్టమైన దేశభక్తి గీతం, మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం విందాం. తర్వాత మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం.

0: ಕೊಡ್ತಾರಾ?
1: అయితే రవలి గారు, ఇప్పుడు మీకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలన్నది బలమైన కోరిక. అందుకు తగ్గట్టుగానే ఛాత్రోపాధ్యాయ విద్యను అభ్యసించారు, అంటే డిఎడ్ విద్యను పూర్తి చేసిండ్రు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నారు. ఇది మీ లక్ష్యంగా చెప్పిండ్రు. ఈ కాకుండా ఇంకా మీకేమైనా లక్ష్యం ఉందా? ఎలాంటి ఆసక్తులున్నాయి? ఇంకా ఆకాంక్షలు ఏమున్నాయి? వాటి గురించి చెప్తారా?
2: నాకు ఎక్కువ అంటే టీచర్ జాబే ఇంట్రెస్ట్ ఉంది. ఈ టీచర్ రంగంలోనే నేను మరింత దూసుకెళ్లాలని అనుకుంటున్నాను. యాజ్ ఎ ప్రిన్సిపల్ గా, తర్వాత లెక్చరర్ గా, అట్లా ఎన్నో పిహెచ్డి పట్టాలు పొందాలని అనుకుంటున్నాను. ఒక ఉపాధ్యాయ రంగానే నేను ఎంచుకున్నాను.
1: అయితే ఇప్పుడు మీరు సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ పూర్తి చేస్తారు, దాని తర్వాత డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక అవుతారు. అయితే ప్రస్తుతానికి డిఎడ్ పూర్తి చేసి ఇంటర్ తోనే ఉన్నారు కదా, ఇంకా మీ ఉన్నత విద్యని అభ్యసించాలన్నటువంటి ఆకాంక్ష లేదా? ఇంకా చదువు, పై చదువులకు వెళ్ళాలని లేదా?
2: అవును, డిగ్రీ తర్వాత నేను ఎంఏ తెలుగు చేయాలని అనుకుంటున్నాను. పిహెచ్డి చేయాలి, లెక్చరర్ గా నాకు చెప్పాలని ఉంది. పై చదువులు చదివి మంచి యూనివర్సిటీలో నేను సీట్ సంపాదించి లెక్చరర్ గా.
1: అయితే ఇప్పుడు మీరు మీ ఈ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, దీనికోసం ఏ రకంగా మీరు శ్రమిస్తున్నారు? ఇప్పుడు వాటి కోసం ఏ రకంగా సిద్ధమవుతున్నారు? ప్రణాళికలు ఎట్లా వేసుకుంటున్నారు?
2: అవునండి, నేను స్కూల్ కి వెళ్ళిన తర్వాత డైలీ 1 అవర్ చదువుకుంటూ ఉంటానండి. అంటే ఈ డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత మంచి కాలేజ్ లోని సీట్ సంపాదించాలి కాబట్టి బీఎడ్ కోసం బీఎడ్ సిలబస్ గాని దానికి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించింది డైలీ 2 టాపిక్స్ అయితే అట్లా చదువుతూ ఉంటాను.
1: అయితే ఇప్పుడు మీ తరగతి గదికి సంబంధించిన మీ అనుభవాన్ని చెప్పండి. విద్యార్థులు ఎట్లా ఉంటారు? వారిని మీరు ఏ రకంగా ఏకతాటిపైకి తీసుకొస్తారు? మీరు చెప్తున్న విషయాన్ని వాళ్ళు ఏ రకంగా గ్రహిస్తున్నారు?
2: ఓకేనండి, మా పాఠశాల గురించి

0: చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది. మా పాఠశాలలో అంటే పిల్లలకి బుక్స్ లేకుండా మేము టీఎల్ఎం బేస్ తోటే నిర్వహిస్తాము. మా తరగతి గది 90 నిమిషాలు ఉంటుంది. ఆ 90 నిమిషాలలో పిల్లలు కంపల్సరీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చదువుకుంటారు. అలాంటి తరగతి గది నిర్వహణ కోసం మేము ఇంటి దగ్గరే ఒక 2 గంటల పాటు శ్రమించి తరగతి గదిలో ఎలా ఉండాలి, క్లాస్ ఎలా నిర్వహించాలి అనే ఉద్దేశంతో మేము వెళ్తామండి. పిల్లలు జాయ్ఫుల్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉంటారు.
1: అంటే ఇప్పుడు ఛాత్రోపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిభాషలో చెప్పాలంటే కృత్యాధార బోధన ద్వారా మీరు విద్యను బోధిస్తున్నారు.
0: అవును, కృత్యాధార
1: సంబంధించిన ఉపకరణాలని ఎట్లా తయారు చేసుకుంటారు?
0: మాకు స్కూల్లోనే చార్ట్స్ గానీ మార్కర్స్, స్కెచెస్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. మేము ఆ టాపిక్ కి సంబంధించిన ఏదైతే టీఎల్ఎం ఉందో దాన్ని తయారు చేసుకుని వెళ్తాము. ఇంకా ఏమైనా బయట చూపించేటి గ్రామ పంచాయతీ గానీ అలా ఏమైనా ఉంటే వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి అక్కడికి సందర్శించడం కూడా జరుగుతుంది.
1: చాలా సంతోషం రవళి గారు, మీ అభిరుచుల్ని చెప్తూనే మీ ఆకాంక్షల్ని కూడా చెప్పిండ్రు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిగా ఏ పాటను విందామంటారు?
0: ఒరి గల్లుకే పిల్ల పిల్ల అనే సాంగ్ వినాలనుంది.
1: తప్పకుండా సైనికుడు సినిమా నుంచి ఈ పాటను విందాం. అట్లాగే మీ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కగా మా స్టూడియోకి వచ్చి ఈ 4 మాటలు మా శ్రోతలతో పంచుకున్నందుకు, మీకు నచ్చిన పాటల నడుమ ఈ విషయాల్ని పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బజార్ హాత్నూర్కు చెందిన కుంభోజీ రవళితో ముచ్చట పాటలు అన్నడమ విన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలెనేన్. రేపు పొజమటు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాలు, ఆదిలాబాద్కు చెందిన యోగ శిక్షకురాలు జి సుమంజలితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల, సమర్పణ బి సంధ్యలీల. దాంతోపాటు ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Vishisht Seva Medal, Sena Medal from the Brigade of the Guards, receiving the Param Vishisht Seva Medal.
1: अगला परम विशिष्ट सेवा मेडल प्राप्त करने के लिए जा रहे हैं।
2: महत्वपूर्ण खतरों के खिलाफ भारत की निरंतर लड़ाई को दर्शाते हैं, साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में असाधारण साहस के कार्य को भी मान्यता देते हैं। इस अवसर पर उपराष्ट्रपति सीपी राधाकृष्णन, रक्षा मंत्री राजनाथ सिंह, अन्य केंद्रीय मंत्री और सशस्त्र बलों के वरिष्ठ अधिकारी भी उपस्थित हैं। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सेशल्स की उनकी यात्रा काफी सार्थक रही और इससे भारत सेशल्स मित्रता सुदृढ़ होगी। सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री ने कहा कि पिछले 50 वर्षों में दोनों देशों के बीच संबंध गहरे विश्वास और साझा प्रगति पर आधारित रहे हैं। उन्होंने सेशल्स की स्वतंत्रता के 50 वर्ष पूरे होने के उपलक्ष्य में आयोजित राष्ट्रीय दिवस समारोह में भाग लेने पर भी प्रसन्नता व्यक्त की। हरियाणा और राजस्थान सरकार ने आज नई दिल्ली में यमुना जल परियोजना के निर्माण और कार्यान्वयन के समझौते पर हस्ताक्षर किए। गृह मंत्री अमित शाह ने इस अवसर पर कहा कि इस समझौते से हरियाणा और राजस्थान के लोगों की लगभग 3 दशक से चली आ रही जल समस्या का समाधान हो जाएगा। इस बीच जल शक्ति मंत्री सीआर पाटिल ने कहा कि समझौते के अंतर्गत मानसून के दौरान राजस्थान के हिस्से का पानी भूमिगत पाइपलाइन के माध्यम से हथनीकुंड बैराज से आपूर्ति किया जाएगा। रक्षा मंत्री राजनाथ सिंह ने आज नई दिल्ली में डीआरडीओ को वित्तीय शक्तियों का प्रत्यायोजन डीएफपी 2026 जारी किया। इस अवसर पर रक्षा मंत्री ने कहा कि डीएफपी 2026 अनुसंधान और विकास, पारिस्थितिकी तंत्र से उभरने वाली प्रणालियों, प्लेटफॉर्मों और प्रौद्योगिकी के तेजी से उत्पादन, रक्षा बलों में उनके समावेश को सुगम बनाएगा। स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने आज नई दिल्ली में स्वास्थ्य क्षेत्र के लिए कई डिजिटल पहलों का शुभारंभ किया। सभा को संबोधित करते हुए श्री नड्डा ने इन पहलों को सरकार द्वारा हासिल की गई एक महत्वपूर्ण उपलब्धि बताया। उन्होंने कहा कि केंद्र ने स्वास्थ्य सेवाओं का दायरा बढ़ाया है, इससे देश के नागरिकों के लिए स्वास्थ्य सुविधाएं अधिक सस्ती और सुलभ हो गई हैं। ब्रिक्स चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ब्रिक्स सीसीआई के प्रतिनिधिमंडल ने आज नई दिल्ली में विज्ञान और प्रौद्योगिकी मंत्री डॉक्टर जितेंद्र सिंह से मुलाकात की। बैठक को संबोधित करते हुए डॉक्टर सिंह ने कहा कि वैश्विक नवाचार केंद्र के रूप में भारत की बढ़ती प्रतिष्ठा और उभरती प्रौद्योगिकियों में इसकी अग्रणी भूमिका उद्योग संगठनों को मजबूत अंतर्राष्ट्रीय साझेदारी बनाने का एक आदर्श अवसर प्रदान करती है, जो राष्ट्रीय विकास और वैश्विक प्रगति में योगदान देती है। सरकार ने सोशल मीडिया पर प्रसारित उन वीडियो का खंडन किया है जिसमें दावा किया गया है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने आसानी से धन लाभ दिलाने वाले किसी निवेश प्लेटफॉर्म का समर्थन किया है। पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने बताया कि ये वीडियो फर्जी और आर्टिफिशियल इंटेलिजेंस से निर्मित है। वेनेजुएला के भूकंप प्रभावित क्षेत्रों में ऑपरेशन अमिस्ताद के अंतर्गत तैनात भारतीय सेना का एक फील्ड अस्पताल पूरी तरह से चालू हो गया है। ये वेनेजुएला के लोगों को 24 घंटे मुफ्त चिकित्सा सेवाएं प्रदान कर रहा है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि सेना भूकंप से प्रभावित लोगों की मदद कर रही है। फीफा फुटबॉल विश्व कप के नॉकआउट चरण में आज ब्राजील का सामना जापान से होगा। ये मैच भारतीय समयानुसार रात 10:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఇయాల్టి కార్యక్రమాలు. పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమ్మేల పాటలు 6వ భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 12వ భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. రైతాంత రంగంలో పత్తి సాగు అనుభవాల గురించి నాన్నూరు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరామ్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. వీరితో పాటు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి ఎప్పుడు ఎడారై కథ వింటారు. రచన కేవి నరేందర్, చౌతారు పి కమలాకర్ రెడ్డి. 9:45 ముచ్చటలో నా కవిత ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట 2వ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలెనిన్. 10 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో సి లలిత సి సరోజ వినిపించే పదముల జావలిలు వింటారు. 10:30 మద్రిమలో హాయైన పాటల్ని, 8 హుషార్లో జోరైన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. ఇక రేపొద్దుగల్లా 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల్లా 6:10 ప్రార్థనలో శ్రీ సుందరకాండ గానసుద వింటారు. పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమం గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగమింటలో తెలుగు జానపద సాహిత్యంలో వీరగాథలు కవి రచయిత వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగమింటారు. వీరితో పాటు మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుండి నేరేడు గురించి వింటారు. వీటితో పాటు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాలు ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమంజలితో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: అంశాలు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో అమలు విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. ముఖ్యాంశాల వివరంగా కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును భారత రాష్టపతిగా నియమించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హన్మకొండలో గిరిజన సంఘ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 5 గిరిజన వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు.
1: हम तेलंगाना को एक ऐसी सरकार देंगे जो राष्ट्रवाद के विचारों से खड़ा होगा और जिसकी जड़ें हमारी भारतीय संस्कृति और जो हमारी विचार रही है उस विचार और संस्कृति से हम तेलंगाना के विकास को नया आयाम देंगे. हर नए मतदाता को मतदाता सूची में नाम जोड़ने का काम हमें करना है. हमें केंद्र की योजनाओं को निश्चित रूप से जनता तक पहुंचाने का, उसकी जानकारी पहुंचाने का काम हमें करना है.
0: ఇదే సభలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గిరిజనులకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా 10% రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నెరవేర్చని మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్దికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగరం అభివృద్దికి తన నిబద్దతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల

0: కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ 22,500 కోట్ల రూపాయలు విలువైన 4.5 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేయడం, ఆలయభివృద్దికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
1: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకుని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
0: ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి అభివృద్దిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు పేదలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని అరికట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వాలు ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్గా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకున్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్ క్రమశిక్షణ ఐక్యత ఆరోగ్యమైన జీవనం అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మేర్ లామీ డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్టియల్ పార్కులో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత ఎఫ్టీజీ తన 4వ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే

0: వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి స్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చిన మేనిఫెస్టో ఆమిష విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్లు శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: గిరిపదం. ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను, వారి పండుగలు, ఆచారాలు, వారి జీవన విధానం, ఇట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేల పాటలు ఆరో భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేందిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 12వ భాగం వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్మర్ష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమం. ఆదివాసీ గిరిజనులు చేసుకునే పెళ్లిళ్ల సమయంలో, గట్లనే పండగల సమయంలో వారు కొన్ని రకాల పాటల్ని పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి పాటలలో గుమేల పాటలు అనేటివి చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీరి సాంప్రదాయంలో. అలాంటి గుమేల పాటల్ని ఇప్పుడు పాడి వినిపిస్తారు నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మాడావి తుకారం బృందం. ఇది ఆరో భాగం.

0: கஜா பபலா
1: சைபால்,
0: நடுவுல காமரா
1: சைபால்,
0: புரத புள்ளா
1: சைபால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో నాన్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమ్మేల పాటలు ఆరో భాగం వింటున్నారు.

0: ఇప్పటి వరకు నార్నూర్ మండలం ఖైర్దాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారం బృందం పాడిన గుమేల పాటలు ఆరో భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,000 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసి గిరిజనులు వాళ్ళు పాడుకునే పాటలకి తగ్గట్టుగా వాయిద్యాల్ని వాయిస్తూ ఉంటారు. అందులో డోల్ డోలక్ అనే వాయిద్యంతో పాటు డోల్కి అనే ప్రత్యేక వాయిద్యాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారు. అయితే ఈ డోల్కి అనే వాయిద్యాన్ని కొన్ని ప్రత్యేకమైన పాటలకి మాత్రమే వాయిస్తారు, అందుకనే ఆ పాటల్ని డోల్కి పాటలుగా ఆదివాసీ గిరిజనులు పిలుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు డోల్కి పాటల్ని పాడి వినిపిస్తారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం. ఇది 12వ భాగం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 12వ భాగం.

ఇప్పటి వరకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జయనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపర్ లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 12వ భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కృష్ణ బృందం పాడిన ఆంజనేయ స్వామి భజనలు వింటారు. గట్లనే జయనత్ గ్రామానికి చెందిన కుంట గంగమ్మ బృందం పాడిన శ్రీరాముని భజనలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. வித்யா உத்யோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. ఇంటర్ తర్వాత సాఫ్ట్వేర్ కెరీర్ను ఎంచుకున్న యువతకు అవకాశాన్ని కల్పించారు ఐపీఎస్ జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ రాజర్షి గారు. జూలై 3 శుక్రవారం రోజున టీటీడీసీ భవనం సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్ ఆదిలాబాద్ నందు ఇంటర్ అర్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు ఉన్నత చదువుకు అవకాశాన్ని కల్పించారు. అర్హత 2025-26 మధ్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, బైపీసీ చదివిన వాళ్ళు అర్హులు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు ఇంటర్లో 80% మార్కులు, మ్యాథమెటిక్స్లో విడిగా 80% మార్కులు తప్పనిసరి. వాటితో పాటు సిఈసీ, వొకేషనల్ కంప్యూటర్స్, రిటైల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించి ఉండాలి. ఇక విద్యార్థులు తీసుకురావాల్సిన పత్రాలు, 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంటర్ మార్కుల జాబితా, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, దాంతోపాటు ఆన్లైన్ పరీక్ష రిజిస్ట్రేషన్ కోసం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ తీసుకురావాల్సి ఉంటుంది.

మరొక సమాచారం, టీజీ లాసెట్ పీజీఎల్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు జూలై 5 నుంచి 10 వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ క్యాప్ పీహెచ్ స్పోర్ట్స్ కేటగిరీల అభ్యర్థులకు జూలై 6 నుంచి 9 వరకు ఓయూలోని అడ్మిషన్ల డైరెక్టరేట్ లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 16 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లను అవకాశం కల్పించారు. జూలై 24 మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు అదే నెల 25 నుంచి 28 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు. ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జూలై 27 నుంచి ప్రారంభమవుతుంది.

మరొక సమాచారం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టీమ్స్ టెక్నీషియన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 122, విభాగాల వారీగా ఖాళీలు టెక్నికల్ పోస్టులు 98, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు 24. అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం జూలై 22, లాస్ట్ డేట్ జూలై 6. అప్లికేషన్ ఫీజు ఎస్టీ ఎస్సీలకు 500, మిగతా అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nims.indu.in సందర్శించవచ్చు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్ గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్ లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు.

0: తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డీఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రహ్మణి, డీఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్దిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: hiểu rằng ఎన్నో ఏళ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రైతాంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి నాన్నూరు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరామ్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. మెట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం మేఘావృతమై ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో ఉరుములు, మెరుపులతో గాలివాన కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతులు వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలనే ఆలోచన రైతన్నలో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాటి వల్ల రైతులు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనే విషయాలను చెబుతున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్. వీరితో ముచ్చట పెడుతున్నారు కేలెనిన్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞానం.

0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్ అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్ లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు. ఆ టైమింగ్ కుదరకపోవడము, లేకపోతే ఆ మంద అనేది అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
0: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరపున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్ లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమైతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్ కు అనుగుణంగా 1 నుంచి 2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మనం ఆదిలాబాద్ లో

0: దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటాం అండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాల్ని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటి అని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు పిఆర్జీ 176, మధ్యలో డబ్ల్యూఆర్జీ 93 వెరైటీ, టీడీఆర్జీ 4. అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో, ప్రామిసింగ్ వెరైటీస్, వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ టీఎస్పీ ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ఫస్ట్ ఏంటంటే మేము పిఆర్ఏ సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి, మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులుంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్ ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మీ బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు గానీ కోలు గానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకల చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5-10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మన ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్స్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాము, ఈ ఎస్సీఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే వీళ్ళకు వర్మీ బెడ్స్ లాంటివి, తాటిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ముగ్గురు నలుగురు రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మన

0: మొత్తం చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమళ్ల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమళ్ల పద్ధతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటది కాబట్టి బతికిపోయింది. అదే విధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ కాల్వల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇదొకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతో పాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్లకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళ రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ల పద్ధతిలో సాగు చేయడము, అదే విధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం, ఇలాంటి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలెనిన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో పత్తి సాగు అనుభవాల గురించి నాన్నూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరామ్తో ముచ్చటిందాం. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్.
1: నాన్నూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన సోయం కాశీరామ్ చేనులో ఉన్నాం. ప్రస్తుతం వానాకాలం పంటలకు సంబంధించిన సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు తన పంటకు రక్షణగా వైరుతో కంచెని ఏర్పాటు చేసుకుంటున్నారు, ముఖ్యంగా అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకోవడం కోసం. మరి ఈయోడు ఏ పంటలు వేసిండ్రు, ఇంతకుముందు వేసిన పంటల సాగు, అట్లాగే ఇంతకుముందు సాధించిన దిగుబడులు, ఈ సాగుకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు వారు మనతో పంచుకుంటారు. నమస్కారం కాశీరామ్ గారు.
3: నమస్తే
1: కాశీరామ్ గారు. ఈయోడు వానాకాలం పొలం సిద్ధం చేసుకున్నారు, చినుకులు పడుతున్నాయి, విత్తనాలు వేసుకునే పనులలో ఉన్నారు కదా. ఇప్పుడు మరి ఈయోడు ఏం విత్తనాలు వేస్తున్నారు?
3: పత్తిలు, తువర్, కందులు, ఇంత అట్లా చేస్తాం.
1: పత్తి, కంది, ఈ రెండు పంటలు వేస్తారు కదా. మరి ఇంతకు ముందు సంవత్సరం ఏం పంటలు అవే, ఇదే రెండు పంటలు వేసి
3: ఇదే పంట చేస్తాం, అదే పంట చేస్తాం, ఏం దూసర పంట లేదు.
1: అయితే ఎన్నేళ్ల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు?
3: బాగా సంవత్సరం అయింది ఇదే పంట.
1: మొదటి నుంచి పత్తి, కంది ఈ రెండే పంటలు వేస్తున్నారు?
3: రెండే పంట చేస్తావు.
1: ఎందుకు మరి వేరే పంటలు వేస్తే రావా ఈ భూముల?
3: రావు, దుసర పంట రావు, నీళ్లు లేదు, ఇదే వర్షం అయితే ఇది పంట.
1: అంటే వర్షం మీదనే ఆధారం, వాన పడితేనే పంట పండుతుంది.
3: వాన అయితే పంట పడుతుంది.
1: పోయిన వానాకాలం పత్తి వేసింది కదా, మరి ఎంత వెళ్ళింది పత్తి?
3: పత్తిలో 20 క్వింటాల్ అవుతుంది, 20 క్వింటాల్. కందులు 10 క్వింటాలు ఎంత అవుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ భూములు ఎసుంటి రకం భూములు మీ? నల్లరేగడా లేకపోతే ఎసుంటి ఉన్నాయి?
3: ఇది నల్లరేగడు ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో మీ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ పత్తి, కంది ఇవే పంటలు ఇస్తారా, ఇంకా వేరే పంటలు కూడా ఇస్తారా?
3: వేరే పంటలు లేదు, ఒకటే ఇది అయితే ఇది జవరి, రబీలు.
1: రబీలో జొన్న వేస్తారు?
3: జొన్న వేస్తారు.
1: వానాకాలంలో పత్తి, కంది వేస్తారు.
3: చెన్నలు ఇది అయితే భూమి పదలు ఉంటే వేస్తారు.
1: అంటే భూమిలో పదన ఉంటే పంటలు వేస్తారు. ఇప్పుడు పత్తి తీసినాక ఏమేస్తారు?
3: ఇది పత్తి అయితే

0: అది జోనల్లో చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి తొగర్లు కలిపి వేస్తారా లేకపోతే వేరే వేరే వేస్తారా?
0: వేరే వేరే అలాగలాగ.
1: ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది?
0: 5 ఎకరాలు.
1: 5 ఎకరాల భూమిలో పత్తి ఎంత వేస్తారు, తొగర్లు ఎంత వేస్తారు?
0: 2 ఎకరాలు తువర్, 3 ఎకరాలు పత్తిలు.
1: అయితే ఇప్పుడు పత్తికి ఎట్లాంటి ఏమేమి ఇక్మతులు చేస్తారు చెప్పండి.
0: మట్టిలో అది మొనసిల్, అది ఒకటి డిఎపి.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి విత్తనాలు ఎట్లా వేస్తారు, అంటే మిషన్ తోనా లేకపోతే కూలీని బట్టి వేస్తారా?
0: కూలీలో చేస్తారు.
1: బెడ్ పద్ధతి లేకపోతే మామూలుగానే వేస్తారా?
0: మామూలు, ఇది కొత్తగా మామూలు చేస్తారు.
1: అయితే ఇప్పుడు కూలీని పెట్టి విత్తనాలు వేపిస్తారా?
0: కూలీలు 250 రూపాయలు కూలి
1: ఒక్కరికి దినంకు.
0: అట్లా చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈయోడు పత్తి విత్తనాలు వేసుడు అయిపోయిందా?
0: పత్తిలో అయింది, పూరాట మొడక
1: మొలకలు వచ్చినాయి.
0: మొలక 2 రోజులు తెలుస్తుంది వస్తుంది.
1: అయితే ఇప్పుడు నిన్న మొన్నటిదాకా వాన లేకుండా ఇప్పుడు కొంచెం మొగులు చల్లబడ్డది, కొంచెం చినుకులు నిన్నటి నుంచి పడుతున్నాయి కదా, మరి ఎప్పుడు వేసిండు మీరు? మొన్న తొలకరి వానకి వేసిందా, మళ్ళా మధ్యలో వేసిండు విత్తనం?
0: మొన్న చేసినావు. ఇది వాన ఇది అయింది, మొడక బీజు పైలట్ డాల్ది పానీకి పానీ జబ్బి
1: తో కైసా దూపుతానా ఫిర్ కైసా కరే
0: కొద్ది అయ్యవుతా సార్ కొద్ది అయ్యవుతా ఓ బీజు లగాకే దో దిన్ మే పానీ ఆయా చార్ పాంచ్ దిన్ మే పైలట్ డాల్ దియే పని ఆయా అవి నిగలుతా.
1: అయితే ఇప్పుడు సోయా ఎట్లా ఉన్నా, సోయా ఏమన్నా మొలకలు వెళ్ళినాయా వేసిందా?
0: లేవు సార్, సోయాలు ఏమి పంట సోయాలు లేదు, పత్తి కందులు.
1: సోయా పంటనే లేదు, సోయా జోలికే పోతలేరు.
0: సోయాలు పూరా చల జాత సోయా.
1: తువర్లు అంటే కందులు ఎట్లా, తుగర్ ఎట్లా ఉన్నది?
0: తువరు కుంటల్కు 7,000.
1: మొన్న ఎంత వెళ్ళింది మరి తుగర్లు?
0: తువర్లు 10 క్వింటల్కు 7,000 కుంటల్.
1: ఎట్లా మరి మీరు పెట్టిన ఖర్చుకు వచ్చిన దిగుబడికి ఆడికాడికి అయిందా, ఏమన్నా మిగులు పాట అయిందా?
0: వచ్చింది డబ్బులు మాకు అయింది.
1: నుక్సాన్ ఏం కాలే?
0: నుక్సాన్ ఏం లేదు, మంచిగా అయింది. పని ఏ సార్ బాగా పరిశ్రమ చేసింది వర్షాకాలం.
1: ఎందుకు ఇప్పుడు మొన్న వానలు ఎక్కువ పంటకి ఏమన్నా నుక్సాన్ అయిందా?
0: ఏమీ లేదు ఇప్పుడు మంచిగా అయింది.
1: ఇప్పుడు విత్తనాలు అయిపోయినాయి, విత్తనాలు అలిగిండ్రు, ఇప్పుడు మొలక దశలో ఉన్నాయి, వానలు కూడా ఇప్పుడు సురైనాయి. మరి మీరేమో ఇప్పుడు ఏదో పని పెట్టుకున్నారు, ముందర ఈ వైర్లు చుట్టుతున్నారు, ఇది ఏమి దేనికోసం చేస్తున్నారు?
0: పందుల కోసం వైర్ కడుతున్నాం, విధిగా పోతలేదు ఇది వైర్ కట్టే.
1: అయితే ఇప్పుడు ఈ వైర్ సోలార్ కంచెనా ఇది లేకపోతే మామూలు వైర్ కట్టిడ్స పెడతారు?
0: సోలార్ కట్టారు, సోలార్ ఇక్కడ 2-3 రోజులు ఇది పత్తిని మొడక అవుతుంది తన తర్వాత ఇది సోలార్ పెడతాం, స్టార్టింగ్ చేస్తారు.
1: అంటే ఇప్పుడు సోలార్ కనెక్షన్ ఇయ్యలేదు, ఇప్పుడు వైర్ చుట్టి పెట్టుకుంటారు?
0: వైర్ చుట్టూ చేస్తారు అట్లా.
1: ఇప్పుడు ఈ చేనులకి ఏమి అడవి పందులు వస్తాయి, ఇంకేమైనా జీవరాశులు వస్తాయి?
0: ఏమి లేదు, ఇది పందులు అది దుసర జనవరి నయ్యి పూరా తువర్ నికల్తారా ఉసుకు ఐసా ధోని మార్క్ కాలేదు ఉసువాతే వైర్ బంతే
1: తో కైసా ఫిర్ సోలార్ కి వైర్ బందేనా తో ఉస్కా వజే సే షాక్ లాగే తో కైసా
0: ఉండే షాక్ లాగే తో భాగ్ జాతా ఉదే నహీ మర్తా నహీ మర్తా
1: అగర్ ఏ వైర్ లగా రేనా తో ఆద్మీ కు షాక్ లాగే తో కుస్ తో భీ హోతా
0: నహీ ఆతే నా సార్ ఇదర్ అందర్ ఇదర్ నహీ ఆతే ఇదర్ ఇచ్ రైతే బంద్ కర్నే కా రైతా బటన్ ఇదర్ కామ్ చాలు రైతా జబ్ బంద్ కర్తే చోడ్ దేతే
1: అంటే ఎప్పుడు అంటే ఇక్కడ పనిలో ఉన్నప్పుడేమో బంద్ చేస్తారు, తర్వాత చాలు చేసిపోతారా?
0: బంద్ చేస్తారు, పని ఉంటే బంద్ చేస్తారు, ఇంటికి పోతే చాలు చేస్తే ఇంటికి పోతాయి.
1: ఇంటికి పోయేటప్పుడు చాలు చేసిపోతారు పందులు రాకుండా?
0: పందులు చాలు చేస్తే ఇంటికి పోతాయి.
1: ఇప్పటిదాకా అట్లా ఏమన్నా పందులు నుక్సాన్ చేసినాయా మీకు పంటకు?
0: పంటకు బాగా నుక్సాన్ చేస్తారు సార్, అంటే ఇది వైర్ కడతావు పంటకు బాగా కచ్చ కొంచెం పత్తిలు అయితే పూరా అట్లా కట్ చేస్తారు, పూరా దింగన కడతారు
1: పత్తిని కూడా దింగన వేస్తాయి,
0: దింగన చేస్తారు తర్వాతే వైర్ కడతావు.
1: ఎట్లా అవి మందలు వస్తాయా ఒంటికి వస్తాయా?
0: మందలు ఒక్కొక్క 10-10 మందలు ఉంటాయి, పెద్ద పెద్దవు అట్లా పెద్ద పెద్ద ఉంటాయి.
1: ఎట్లా మరి వీటిని బెదరగొట్టేందుకు ఏమన్నా ఇక్కడ కావాలి గిట్టు ఉంటారా, అవుతాయి ఈ సోలార్ కంచె ఒకటి పెట్టేసిపోతారు?
0: సోలార్ కడితే ఇంటికి పడుకో,
1: సోలార్ది పెట్టేసి పోయి ఇంటికి కడబడుకుంటారు
0: అట్లా.
1: ఇప్పుడు వానలు కొంచెం ఆలస్యమైనవి, ఫస్ట్ లో పడ్డాయి మళ్ళా లేవు, మళ్ళీ ఇప్పుడు కొంచెం మొగులవుతున్నది కదా, ఎట్లా మరి ఇది పంటలకు బలమైన ఈ వానలు?
0: ఏమి మస్తు ఉన్నాయి, బలం మస్తు ఉంటే ఇంకా పెద్ద వర్షాకాలం వస్తే మంచిగా పంటలు వస్తుంది.
1: అంటే ఇంకా ఒకటి రెండు పెద్ద వానలు కావాలి?
0: పెద్ద వానలు కట్టితే

0: మస్త్ పంటలు కాజ్ చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పంటల బలం కోసము ఏం వాడతారు? యూరియా ఎరువులు ఏం వాడతారు? ఇవేనా లేకపోతే ఇంకా ఏమన్నా రసాయన మందులు వాడతారా, లేకపోతే ఇట్లా ఆవు పెండ ఇట్లా సేంద్రియం ఏమైనా వాడతారా?
0: ఇదే డిఎపి యూరియా రెండు మిక్చర్, 40 కిలో యూరియా 50 కిలో ఇది డిఎపి, అట్లా చేస్తారు. చేస్తే మస్త మంచిగా అవుతుంది. దూసరా మందు అదు.
1: ఇప్పుడు ఈ పురుగులు వస్తే ఏం చేస్తారు?
0: పురుగులు అది మందు కొడతారు, దవా కొడతావు, దవా కొడితే అది పురుగులు చల్లిపోతాయి.
1: ఇప్పుడు కలుపు అనుకో, కలుపు సమస్య, గడ్డి పెరుగుతుంది, ఈ గడ్డిని ఎట్లా కూలీని మనుషుల్ని పెట్టి తీస్తారా, లేకపోతే దీనికి కూడా మందు చల్లుతారా?
0: మందు లేదు సార్, ఇది కూలీలే, కూలీలే, కూలీలు చేస్తారు, పూర్వ సాగు చేస్తారు.
1: ఇప్పుడు ఇక్కడ కూలీలు దొరుకుతారా?
0: దొరకరుతారు సార్, మంచిగా దొరకరు.
1: అయితే ఇప్పుడు మీ అనుభవంతో చెప్పింది, ఇప్పుడు పత్తి తొగర్లు ఏట ఇవే రెండు పంటలు వేస్తా ఉన్నారు, ఇంకా మినుములు ఇంకా వేరే పప్పు దినుసులు కూడా వేస్తా ఉంటారు రబీలా.
0: ఇలా ఇది పెసలు
1: పెసర్లు పెసర్లు మినుములు
0: ఉడి అది పెడతారు.
1: అయితే ఇప్పుడు ఈ పంటలు మంచి దిగుబడులు రావాలంటే ఏం చేస్తే మంచిగా వస్తుంది?
0: అదే డిఏపి అది కొడతావు, మందులు అది కొడతావు.
1: ఎప్పుడెప్పుడు కొడతారు ఇవి?
0: ఇది 8 రోజుల్లో కొడతారు.
1: ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు కైసాల గ్రాబి ఖేతీ కర్రే, కైసా లోసే కర్రే, కైసే ఆరే, కపాస్ కైసారా, తువర్ కైసారా,
0: తువర్ అచ్చారా, కపాస్ బి అచ్చారా, సబ్ అచ్చారా, కుచ్ బి లాస్ నై కర్తే అప్నే సాగుకర్ కా బ్యాంక్ సే పైసా లాతే ఓ పైసా బంద్ లేతే అచ్చా పిక్ జాతా పానీ నా ఆయతో పంట బి చల జాతా ఐసా
1: జాదా పానీ ఆయతో బి పంట చల జాతా నై ఆయతో బి చల జాతా తో కైసారైనా మోసం
0: మోసం 8 దిన్ కే బాద్ 15 దిన్ కే బాద్ పానీ ఆయే తో మస్త్ హోతా ఏక్ ఏక్ మహీనా పానీ నై ఆయే తో చల జాతా బీజ్.
1: అయితే ఇప్పుడు రైతుకు నష్టం రాకుండా మంచిగా ఆదాయం రావాలా, మంచిగా దిగుబడులు రావాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటది?
0: ఏం చేస్తారు అది నుక్సన్ నయోన బోలేదు. పానీ చాలా పానీ ఆయతో బరబర్ పంట నీకల్తా, పానీ నై ఆయతో పంట నైనీకల్తా, బాద్ మే దూసరా పంట క్యా తైసే ఏ జమీన్ మే పానీ రాయతో గోహు డాల్తే ఓ చనా డాల్తే ఐసే డాల్తే.
1: అప్ కైసా లగరా ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు?
0: ఇప్పుడు మంచిగా అవుతుంది మస్త్, చాలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి.
1: సరే మరి కాశీరామ్ గారు, గత కొన్ని ఏళ్ళుగా మీరు ఇలా వ్యవసాయం చేస్తూ పత్తి తొగరి సాగు చేస్తున్నారు, మధ్య మధ్యలో పెసర్లు మినుములు లాంటి పప్పు ధాన్యాలను కూడా పండిస్తున్నారు, ఈయోడు కూడా వానాకాలం కలిసి రావాలని మంచి దిగుబడులు రావాలని కోరుకుంటూ మీ ఈ అనుభవాల్ని తెలుగు హిందీలో మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో పత్తి సాగు అనుభవాల గురించి నాన్నూల్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు సోయం కాశీరామ్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలెనీ.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. சமயம் 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సిద్ధ భారత్. ఈనాటి కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీమ్ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీమ్ ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
2: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్లని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
3: నమస్కారం అండి.
2: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గాని, విక్రయాలు గాని, నిల్వలు గాని, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్ తో పాటు అవేర్నెస్ ను కూడా ఈక్వల్ గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్టిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
2: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
3: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
2: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం

0: ఉంటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి. అక్కడక్కడ ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్ లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరకు కూడా మేము వెళ్లి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్ 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్ లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్ గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్ లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్ కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి కూడా మాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకుని వీలైనంత పెనిట్రేట్ అయి మాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
1: మీరన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్ గా ఫోకస్ చేశాము. ఫర్దర్ గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్లతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈ రోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
0: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
1: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
0: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
1: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో, కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్ తో డి అడిక్షన్ సెంటర్ లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్లతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలా మంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్ మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
1: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగు

0: పడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్ గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయడం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు గాని రాష్ట్ర భవిష్యత్తు గాని చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి ఒక మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీమ్ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీమ్ ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్జామట్టు 6:20

ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ಹುಷಾರು. ಜೋರೇನ ಪಾಟಲ ಹೋರು. మేలోని జోష్కి మరింత జోష్ నిచ్చే పాటను వినుండి ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చటను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 08732230081. మరొక నంబర్ 29508. గిప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నమస్కారం అండి, నా పేరు లక్ష్మి.
0: లక్ష్మి ఎక్కడి నుంచి? కైలాస్ నగర్. ఏం చేస్తుంటారు? చెప్పండి, ఏ పాట వింటారు? అందులో నుంచి ఏ పాట? ఇంట్లో పాడుతూ ఉంటారా పాటలు? మరి పాడతారా? మరి ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట ఇప్పుడు వాడరా? మామూలుగా ఇంట్లో ఎవరు లేనప్పుడు పాడతారేమో. అంతేనా? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి

0: సంబంధిత బిఎల్ఓ కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 295081.
2: లైఫ్ గాడిదిరా.
3: ఏరా,
2: ముందుకెళ్తే కొరుకుతోంది, వెనక్కెళ్తే తంతోంది.
3: డోంట్ వరీ, బీ హ్యాపీ.
2: వీడేవడ్రా వంకాయే.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: సూర్యకాంత్ మేడం.
0: ఎక్కడ నుంచి సూర్యకాంత్ గారు? ఏం చేస్తుంటారు?
1: కరెంటు పని మేడం.
0: కరెంటు పని? అమ్మో, ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి, చాలా జాగ్రత్తలు పాటించాలి. మీతో పాటు మేము కూడా పాటించాల్సి ఉంటది వర్షాలకి. ఎక్కువ శాతం వర్షాలకి పని చెయ్యరనుకుంటాను, వర్షం తగ్గిన తర్వాతే చేస్తారనుకుంటా.
1: ఎందుకంటే ఇల్లు పని పడుకుంటాం కదా, అది బిల్డింగ్ లోపల మాకు పని నడుస్తుంది. గాలి కొట్టుడు, పైపులు వేసుడు, వైరింగ్ వేసుడు.

0: ఏదో పని వస్తుంది సీలింగ్ అయినాక మాకు ఇష్టం ఉంటుంది పని.
1: అలాంటి పనులు ఉంటాయి. సరే నండి, ఏ పాట వింటారు?
0: అమ్మ పాట మేడం.
1: ఏ పాట?
0: అది నాని సినిమా నుంచి పెదవి పలికిన మాట అమ్మ. అది
1: మరి ఈ పాటను వినాలని ఎందుకు అనుకున్నారంటే ఏమన్నా కారణం ఉందా? అమ్మ వింటుందా పాట, లేకుంటే అమ్మ గుర్తొచ్చిందా?
0: అమ్మ గుర్తు, ఎందుకంటే తల్లిదండ్రులు పచ్చి తల్లిదండ్రుల తర్వాత అందరు కదా.
1: అవునవును,
0: తల్లిదండ్రులు లేకపోతే మనం లేం కదా.
1: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం,
0: నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు.
1: నా పేరు కవిత.
0: కవిత, ఎక్కడి నుంచి? ఏ పాట తింటారు? నువ్వే కావాలి చిత్రం నుంచి ఏదైనా ఒక పాట. సరేనమ్మా, తప్పకుండా. మరి నువ్వు కోరిన పాట ఇప్పుడైతే వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2950081.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం.
0: నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు. లక్ష్మి. ఎక్కడి నుంచి?
1: బొక్కలగూడ.
0: బొక్కలగూడ నుంచి ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? ఏం చెయ్యరు? ఇంటికాడ కూడా చేసే పనులు చాలా ఉంటాయి కదా. మరి ఏం చెయ్యాలని ఎలా అంటున్నారు?
1: బయట పని.
0: ఇంట్లో పనులు కూడా పెద్ద పనులే కదా, మనం చేస్తేనే కదా. చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న బాహుబలి చిత్రం నుండి ఓ పాట.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే పాలోడి గ్రామం నుంచి ప్రతిభ ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో చెప్పండి ప్రతిభ గారు, ఏం చేస్తుంటారు? వ్యవసాయ పనులు మరి మొదలయ్యాయా? ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా. పత్తి విత్తనాలు పెట్టడానికి వెళ్తున్నారు.
1: అవును మేడం.
0: చెప్పండి ఏ పాట వింటారు? చాలా మంచి పాట అడిగారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి ఇప్పుడైతే మీరు కోరిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు హుషారు, జోరైన పాటల హోరు. వర్షాలు సురు అయినాయి, అయినా పనులని ఆపుకోలేము. బయటకి వెళ్లాల్సిందే, అది బడికైనా గుడికైనా ఆఫీస్కైనా. కానీ ఈ వర్షాకాలంలో మస్తు జాగ్రత్త పడాలా కరెంటు విషయంలో. తడి చేతులతో ఇంట్లో స్విచ్లు ముట్టడము, వైర్లు ముట్టడము, కరెంటు వైర్ తాకిన వైర్ల మీద తడి బట్టలను ఆరేయడం, గిట్లా బయట కరెంటు స్తంభాల పక్క నుండి వెళ్తూ వాటిని తాకుతూ వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైనా వైర్లు తెగిపోయి పడిపోయి ఉంటే వాటి మీద బండ్లని తీసుకు

0: వెళ్ళడం లేదా నడుచుకుంటూ వెళ్ళి వాటిని ముట్టడం ఇలా చేస్తూ ప్రాణాల మీదకే తెచ్చుకునే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మీరే కాదు మీతో పాటు బయటకు వెళ్ళే పిల్లలకి కూడా చెప్పి జాగ్రత్త వహించండి ఈ వర్షాకాలంలో.
1: ఏమైంది బావా, ఓకేనా? Yes! నువ్వు సూపర్ బావా, కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. నేను ఒక అబ్బాయిని కౌగిలించుకోవడం ఇదే లాస్ట్ అవ్వాలి.

ఈ పిల్లల్లాగే నేను పెరిగాను. మనం ఇచ్చే వస్తువు చిన్నదైనా సరే ఆశగా ఎదురు చూసే ఈ పిల్లలకి అది చాలా పెద్ద విషయం. లైఫ్లో అందరికీ కావాలనుకుందే దొరుకుతుంది, కానీ వీళ్ళకి మరొకరు వద్దనుకుందే దొరుకుతుంది. ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డానంటే ఈ హోమ్లో మదరే కారణం. ఈ హోమ్

0: ప్రైస్ ట్యాగ్ చూడదు. నచ్చిందంటే వెంటనే తీసేసుకో.
1: నేను ఈ రోజు ప్రైస్ చూసి తీసుకోలేదు, సైజ్ చూసే తీసుకుంటా. డొనేట్ చేసిన బట్టలన్నీ మా ముందు తీసుకొచ్చి పడేస్తారు, అందులో మా సైజ్కి ఏది సరిపోతుందో.

ఇది ఇయాల్టి హుషారు. రేపు రాత్రి 8 గంటంగా హుషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్యా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటంగా ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా కథనం. కథమానం భవతి 101 కథల సంపుటి నుండి ఎప్పుడు ఎడారై కథ వింటారు. రచన కెవి నరేందర్, చౌతారు పి కమలాకర్ రెడ్డి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా కథనం. తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం. ఈయలటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. సాయంత్రం 6:30 కావస్తోంది. భూమితల్లి ఎర్రటి అబార్షన్ పిల్ మింగినంత వేగంగా సూర్యుడు వెళ్ళిపోయాడు. చంద్రుడు కొత్త పెళ్లి కొడుకులా వస్తూనే వెన్నెలని ప్రసరించాడు. ఆ బంగళాలో రంగనాయకి అందరికీ హుకుం జారీ చేసింది. ఈరోజు విదేశీ ప్యాసింజర్లు వస్తుండ్రు, బాగా తయారై ఉండుండ్రి, డాలర్లు రాల్తాయి, ఎవరైనా తిక్కతిక్క వేషాలేస్తే మాత్రం పళ్ళు రాల్తాయి అని. దాంతో ఆ బిల్డింగ్లో ఉన్న 11 గదుల్లోనూ హుషారెత్తింది. కాటుక డబ్బాలు ఖాళీ అయ్యాయి. పెదాల్ని కోస్తే రక్తంతో తడిసినట్టు లిప్స్టిక్ల రంగు కురిసింది. మల్లెలు తెల్లబంగారంలా సింగారించబడ్డాయి. సెంటు వాసనలు ముక్కుపుటాల్ని అదరగొట్టేలా అలుముకున్నాయి. గాజుల గలగలలు నవ్వుల్లో కలగలిసిపోతున్నాయి. అంతా ఆనందంగా, కోలాహలంగా ఉంది. తన గదిలో బాగా సింగారించుకొని అద్దంలో చూసుకుంది 14 ఏళ్ల పులకిత యామిని. తన అందం రోజురోజుకు నిండుదనాన్నిస్తుంటే అద్దంలో పదే పదే చూసుకుంటూ పెళ్లికూతుర్లా ఉన్నాను అనుకుంది. ఆ పదం నిషిద్ధం అన్నట్లుగా అనిపించి మనసు బరువెక్కింది. ఆ బిల్డింగ్లో ముగ్గురే తన వయసు వాళ్లు. మిగతా ఆడవాళ్లంతా 25-30 ఏళ్లు దాటినవాళ్లే. అమ్మ తనని పెళ్లికూతురుని చేస్తే ఇంతకన్నా బాగా ఉండేదాన్నేమో అనుకుని చేతుల్లో పండిన గోరింటాకు చూసుకుంది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అనే పాట గుర్తొచ్చి మనసు మళ్లీ మోగబోయింది. ఆర్ద్రంగా బరువెక్కింది. అది తేలికపడాలంటే ఏదో రాసుకోవాలి, తప్పదు. లేకపోతే రోజంతా ఏదో బాధగా ఉంటుంది. తను డల్గా ఉంటే రంగనాయకి కొడుతుంది. ప్యాసింజర్ని సంతృప్తి పెట్టకపోతే వాళ్లు డబ్బు తక్కువిస్తే తననే కొడుతుంది. అయినా ఈరోజు ఫారిన్ కస్టమర్లు వస్తారని చెప్పింది. వాళ్లు వచ్చేలోగా ఏదైనా రాసుకోవాలి అని డ్రెస్సింగ్ టేబుల్లోంచి పెన్ను కాపీ తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టింది. ఎంతసేపైందో తెలియలేదు. దాదాపు 8 కావస్తుంటే తలుపు దగ్గర రంగనాయకి మాట వినిపించి ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావే దొంగముఖందానా? నీ మొహానికి ఎప్పుడూ ఏదో రాసుకుంటూనే ఉంటావే. ప్యాసింజర్ వస్తే నవ్వుతూ ఎదురు రావాలని తెలీదా? దరిద్రపుదానా అని తన వెనకే ఉన్న ఓ ఇంగ్లీష్ వ్యక్తి వైపు తిరిగి నవ్వింది. అతడూ నవ్వాడు. ఇదే సార్, ఇప్పటి వరకు ఎవలూ బోని చేయలే, పోరి మస్తుగుంటది, మీరే ఈ రాత్రంతా ఉండిపోతారు అంది కిల్లి నమిలిన గారపళ్ళు బయటపెట్టి. అతడో క్షణం గదిలో ఉన్న యామిని వైపు చూసి ఓ నైస్ గర్ల్ అన్నాడు బొమ్మలెగరేస్తూ. ఇక మీ పని చూసుకోన్రి, మళ్ళోసారి ఇండియా వస్తే డైరెక్ట్గా ఈ రంగనాయకి దగ్గరే వాళ్తారు. ఒసే యామిని, కిల్లి వేసుకో, అలాగే తలుపేసుకో అని వెళ్ళింది. అతడికి 50 ఏళ్లుంటాయేమో. అంటే తనకి తండ్రి ఉంటే ఇంత వయసుండేది. తండ్రి, కనీసం తండ్రి పేరు లేకనే తనని ఏ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. లేకుంటే తనెంత బాగా చదువుకునేది.
3: వాట్స్ యువర్ నేమ్, నీ పేరు
2: అన్నాడతడు మంచంపై కూర్చుంటూ. ఈ లోకంలో పడ్డ యామిని తలుపేసి వచ్చి పేరు చెప్పింది.
4: మీకు తెలుగొచ్చా? ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు.
2: చనువుగా అతడి పక్కన కూర్చుంది. వాడి పిల్లి కళ్ళలోకి చూడాలంటే మాత్రం భయపడి నేలచూపులు చూస్తోంది.
3: తెలుగు వచ్చు, నా పేరు నికోలస్. మేం ఇండియాకి ఎందుకు వచ్చామో తెలుసా? బాలవేశ్యల సంఖ్యలో 2వ స్థానంలో ఉన్న భారతదేశంలో సెక్స్

0: టూరిజం పేరిట సర్వే చేయడానికి వచ్చినాం. వచ్చి రాని తెలుగులో చెప్పాడు నికోలస్.
1: ఓ, సర్వే కోసమే వచ్చారా? ఇంకా దేనికోసమా అనుకున్నా అని నవ్వింది.
0: నికోలస్ దృష్టి యామిని చెస్ట్పై పడింది. అంత చిన్న వయసులో జవరాలితనం ప్రదర్శిస్తున్న ఆ పిల్లపై ముచ్చటేసింది. అయినా స్థిరంగా కూర్చుంటూ,
1: సెక్స్ టూరిజంలో వచ్చిన 25 మంది సభ్యుల్లో నేను ఒకని. మీ కష్ట నష్టాలు వినిపోదామని వచ్చాను. రంగనాయకికి డబ్బు కట్టాను అని చెప్పాడు.
2: మా కష్ట నష్టాలు వినడానికి అమెరికా నుంచి వచ్చారా సార్?
0: ఆశ్చర్యంగా అడిగింది.
1: అవును, నువ్వు ఈ వృత్తిలోకి ఎలా దిగావు అని అడిగాడు.
2: నాకు చదువుకోవాలని ఉండే సార్, కానీ మా అమ్మ ఎన్ని స్కూళ్లు తిరిగినా తండ్రి పేరు లేనిదే చేర్చుకోమన్నారు.
1: వేశ్యల వృత్తిలో తండ్రులుండరు. తల్లి పేరు రాసుకోవాలని మా అమ్మ కోర్టుకెక్కింది. కోర్టు తీర్పు రావడానికి 2 ఏళ్లు పట్టింది. ఆలోగా మా అమ్మ ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయింది. రంగనాయకి నన్ను పెద్ద చేసింది అని చెప్పింది యామిని.
2: ఇక్కడ బాలవేశ్యల పరిస్థితి ఎలా ఉన్నది అడిగాడు.
1: కస్టమర్లు రాక డబ్బులు దొరక్కపోతే అన్నం కూడా పెట్టరు సార్. మాకు మాత్రం అవయవాలు పుష్టిగా పెరగాలని అన్నం పెడతారు, నాకు, సుశీలకు, కరిష్మాకు. అతడేదో రాసుకున్నాడు.
2: నువ్వేమాత్రం చదువుకోలేదా? మరి నేను వచ్చేసరికి ఏదో రాసుకుంటున్నావు అని అడిగాడు.
0: ఆ మాటకు యామిని సిగ్గుపడింది.
1: అప్పుడప్పుడు కవితలు రాసుకుంటాను సార్ అంది.
0: నికోలస్ త్రుల్లిపడ్డాడు.
3: వాట్, యు రైట్ పోయట్రీ అన్నాడు.
1: అవును సార్, ఏదో నాకు తోచింది రాసి పెట్టుకుంటాను అంది.
2: ఏది, ఒక పోయం చెప్పు
0: అన్నాడతడు ఉత్సుకతగా. యామిని ముఖం వెలిగిపోయింది. తను రాసిన కథల్ని వినిపించమన్న మొదటి వ్యక్తి అతడు. బయట కూడా సవరించుకోకుండా వెళ్లి తన కవితల నోట్బుక్ తీసుకొచ్చి అతడెదురుగా కూర్చుని చప్పున ఓ కవిత చదివింది.
1: మొహానికి మేకప్ ఉన్నా శీలానికి లాకప్ లేక, కామానికి కామాలున్నా జీవితానికి ఫుల్ స్టాప్ లేక, ఎలా ఉంది సార్ అని అడిగింది.
0: అతడు నవ్వి ఊరుకున్నాడు.
1: సిగరెట్ల వాసన, కిళ్ళీల వాసన, సెంట్ల వాసన, ఇలా కంపు వాసనలు కలుషితం చేస్తుంటే కన్నీరనే డెటాల్తో గుండె గదుల్ని శుభ్రం చేసుకుంటాం అని చదివి, ఇదిలా ఉంది సార్ అంది.
0: అతడు యామిని వంక తదేకంగా చూస్తున్నాడు.
1: మేం ముఖాన్ని ఎగుమతి చేస్తూ రోగాల్ని దిగుమతి చేసుకుంటాం, కామాన్ని ఉప్పొంగిస్తూ కన్నీటిని అణిచిపెట్టుకుంటాం. ఆడదానికన్నా అల్కబీర్కు వెళ్లే గొడ్డుగా పుట్టినా బావుండేది అనిపిస్తుంది. అలాంటి కవిత చెప్పమంటావా సార్ అని పేజీలు తిరిగేసింది.
0: 12 ఏళ్లకే తొడల మధ్య నెత్తురు మడుగైనప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను. పిడిబాకులు కలలో కూడా నులిపెడుతుంటే ఉలిక్కి పడుతూ భయపడ్డాను. 13 ఏళ్లకే కారిపోతున్న కన్నీటి చుక్క సైతం కంపు వాసనేస్తుంటే నవ్వుకున్నాను. 14 ఏళ్లకే ఎదగని గర్భసంచిలో పొదగకముందే క్యాప్సుల్ దాడి చేస్తున్నప్పుడు రొమ్ముల చిటారు కొమ్మల్లోంచి పాలకు బదులు కన్నీటి చుక్కలు జాలువారితే గర్వపడ్డాను. క్రమంగా నరాల్లోని రక్తం సైతం కన్నీరుగా మారిపోతుంటే విర్రవీగుతున్నాను. కాని చచ్చాక మా శవంపై గుప్పెడు కిరోసిన్ మాత్రమే పోయండి అని ప్రార్థిస్తున్నాను.
1: ఇదెలా ఉంది సార్? కవితలు బాగాలేవా? మీకర్థం కావడం లేదా?
0: కొంచెం ఆందోళనగా అడిగింది.
2: నువ్వు ఇదే వృత్తిలో సెటిల్ అవుతావా
0: అని అతడు సడన్గా అడిగాడు. దాంతో తన కవితలు అతడికి నచ్చలేదని అర్థమై మొహం చిన్నబోయింది. కాపీ పక్కన పడేసి ఉద్వేగంగా మంచం దిగింది.
1: ఇదే వృత్తి కాకపోతే దేంట్లో స్థిరపడమంటారు సార్? మాకు చదువుకోవాలని ఉంటుంది, ఉద్యోగాలు చేయాలని ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఓ ఇల్లాలిగా కాపురం చేసుకోవాలని ఉంటుంది. అన్నింటికన్నా ముందుగా ఈ నరకం నుంచి బయటపడాలని ఉంటుంది. మీ సర్వేలు, రిపోర్టులు మా బతుకుల్ని ఈడ్చడానికి తప్ప కన్నీళ్లు తుడవడానికి పనికొస్తాయా? పట్టుబడ్డ ప్రతిసారి మేం కట్టే 200-300 రూపాయలతో న్యాయస్థానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. కేసుల్ని వాదించే లాయర్లు 9 కోట్ల రూపాయల్ని ఏటా దొబ్బుతున్నారు. మామూళ్ల రూపంలో పోలీసులు 15 కోట్ల రూపాయల్ని గుంజుతున్నారు. మాకు ట్రీట్మెంట్లిస్తూ డాక్టర్లు 20 కోట్ల రూపాయలు తెల్లకోట్లలో కొక్కుకుంటున్నారు.
2: మందుల కోసం 80 కోట్ల రూపాయలు మందుల కంపెనీలకు

0: తరలిపోతున్నాయి. మేం వాడే కాస్మెటిక్స్ ద్వారా వ్యాపారులు, దళారులు 200 కోట్లు సంపాదిస్తున్నారు. ఇవన్నీ నగ్న సత్యాలు, చీకటి నిజాలు సార్. ఇక మా విషయానికొస్తే, బాలవేశ్యల సంఖ్యలో భారతదేశం 2వ స్థానానికి ఎక్కిందని రాసే బదులు ప్రపంచమంతటా బాల్యమంటే ఒక్కటేనని, దిగజారిన మా దుస్థితిని సవరించడానికి సర్వేలు చేయండి, అప్పుడు రిపోర్టులు రాయండి, కథలు రాయండి, కవితలు రాయండి. అంతదాకా మా బాల్యం ఇంతే, మా బతుకులు ఇంతే. యామిని కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి, గుండె లెగసిపడ్డాయి, దుఃఖం ఉప్పెనలా వచ్చింది. నికోలస్ కూల్ డౌన్, ఐఆమ్ సారీ అంటూ యామిని దగ్గరికి తీసుకున్నాడు. ఓ ఆలంబన దొరికినట్టు ఒదిగిపోయింది. ఆమె లేలేత అందాలు నరాల్ని తట్టిలేపుతుంటే నికోలస్ మెల్లిగా తడుముతూ ఆమెను ఆక్రమించడం మొదలుపెట్టాడు. వాడసలే తెల్లవాడు. వాడెప్పుడూ అంతే, వ్యాపారం కోసమని అడుగుపెట్టి దేశాన్నే ఆక్రమించుకున్నవాడు. యామిని శరీరం వాడికో లెక్క కాదు. పర్యాటక మారకం చెల్లించి సెక్స్ టూరిజం పేరిట వచ్చి పనిలో పనిగా అనుభవించిపోవడం వాడి అంతరార్థం. అది ఏదైనా వృత్తిపరంగా యామిని అర్పించుకుంది. నికోలస్ వెళ్ళిపోతూ, నవ్వు నీ మాటలో నీ కవితలో బాగా నచ్చాయి నాకు, ఇది తీసుకో అంటూ ఓ డాలర్ నోటు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఎన్నడూ చూడని ఆ నోటుని వింతగా చూస్తుండగానే రంగనాయకి మాట వినిపించి జాకెట్లో దాచేసింది. ఇదో యామిని, తెల్లాడు పోయాడుగాని వెంకటరమణ వచ్చాడు చూసుకో అంది వరండాలోంచి. వెంకటరమణ రెగ్యులర్ కస్టమర్, 30 ఏళ్లుంటాయేమో. సిగరెట్ పీకని పడేస్తూ గదిలోకి రానే వచ్చాడు. క్షణాల్లో విస్కీ వాసన ఆ గదిలోని సెంటు వాసనని డామినేట్ చేసింది. ఏంటి యామిని అది అని అడిగాడు వస్తూనే. రమణ, రంగనాయకి చెప్పకే, ఇది ఇంగ్లీషోడిచ్చి వెళ్ళాడు డాలర్ నోటు అంది ఆనందంగా. వెంకటరమణ నవ్వాడు. ఆ నవ్వులోని అంతరార్థం అర్థంకాక అనుమానంగా చూసింది. పిచ్చిదానా, ఆ డాలర్ ఇండియాలో చెల్లుతుందా? అమెరికాలోనైతే చెల్లుతుంది. ఆ ఇంగ్లీషోడు పిచ్చోడేం కాదు, అదిక్కడ వాడికి కూడా చెల్లదు, అందుకే నీకు పడేసిపోయాడు అని నవ్వాడు. యామిని దిగులుగా మంచంపై కూలబడింది. ఓర్ని, తెల్ల కుక్కగాడు, చిన్న పోరినని మోసం చేసిపోయింటాడు అని తిట్టుకుంది. సరేగాని, నేనిప్పుడైనా బొంబాయికో ఢిల్లీకో ఇండియన్ ఎంబసీకి పోయినప్పుడు ఆ డాలర్ నోటు మార్పించుకొస్తా. అయినా దీనికెంత, ఇక్కడి 100 రూపాయలు కూడా రావు తెలుసా అన్నాడు డాలర్ని తిప్పి తిప్పి చూస్తూ. మరి 100 ఇచ్చి ఆ డాలర్ నోటు నువ్వే తీసుకోరాదు అంది. 100 కాదు, రంగనాయక్కి తెలియకుండా 200 ఇస్తా. డాలర్ నోటే కాదు, నీలో దాక్కున్నదంతా కూడా ఇచ్చేయి అంటూ డాలర్ జేబులో పెట్టుకుంటూ 200 నోట్లు చేతిలో పెట్టి మీదపడ్డాడు. యామిని పైబడి నలిపేస్తున్న వెంకటరమణ ఆలోచనలన్నీ 5000 వచ్చే డాలర్ నోటు గురించే ఆలోచిస్తుంటే, నలిగిపోతున్న యామిని 200తో ఏ పుస్తకాలు కొనుక్కోవాలి అన్న ఆలోచనలో మునుగుతూనే బాధతో మూరుగుతోంది. ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను వినిపించారు పి. కమలాకర్ రెడ్డి. ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం.
1: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 49వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమమే ముచ్చట. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో నా కవిత ప్రయాణం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదారి నారాయణతో ముచ్చట రెండవ భాగం వింటారు. వీతో ముచ్చట పెడతారు కేలెనిన్.
1: నమస్కారం నారాయణ గారు.
2: నమస్కారం.
1: అయితే ఇప్పుడు కవిత్వమే కాకుండా ఇంకా వేరే ప్రక్రియల్లో కథ గాని వ్యాసం గాని ఇట్లా ఏమైనా రాసిండ్రా? కవిత్వంకే పరిమితమైనరా?
2: నేను కవిత్వమే కాకుండా నేను ఆకాశవాణిలో మూడు పాత్రల బాబాయ్ వెంకన్నల తమ పాత్రలతోటి మన ఆదిలాబాద్ భాష లోగిలి కార్యక్రమం చాలా ప్రసిద్ధి చెందినది. అట్టడుగులో ఉన్న అంటే మారుమూలలో ఉన్న ప్రజల దగ్గరికి కూడా వెళ్ళింది అది ఆ నాటికల్లో. అంతకు ముందు నేను 87 నుంచి 90 హైదరాబాద్ లో అనౌన్సర్గా కమ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు అప్పుడు డబ్బుల కొరత బాగుంటే నేను అప్పుడు కూడా నాటికలు రాసేవాడిని. అదే క్రమంలో ఇక్కడ లోగిలి అనే ప్రోగ్రామ్ రాసేవాడిని. దాదాపు 100 కంటే ఎక్కువ ఎపిసోడ్ రాయడం జరిగింది. అదే విధంగా నాటికలు ఇక్కడ హైదరాబాద్ లో మోహన రాగము, త్యాగం ఖరీదు, తొలిపోడి కూసింది అప్పుడు అక్కడ రాయడం, ఇక్కడ కొత్త నీరు, గూడెము, దూరపు కొండలు, నీ జీవితం నీ చేతిలో ఇట్లా చాలా నాటికలు కూడా రాయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ఉద్యమ గేయాలు కూడా రాయడం జరిగింది. ఒక 10 కథలు కూడా రాయడం జరిగింది. అయితే నేను అన్ని ప్రక్రియలను సమానంగా ఆదరిస్తా అన్నిట్లో, ఎందుకంటే ఒక సృజన, ఒక ఆలోచన కవిత్వంలో ఇమడంది కథలో ఇమడచ్చు, కథల్లో ఇమడంది కవిత్వంలో ఉండొచ్చు. అన్నిటికంటే గొప్ప పవర్ఫుల్ ప్రక్రియ ఏంటంటే పాట. దానిలో అంటే ఏదైనా గాని కవిత్వం లేకుండా ఏది ఏ ప్రక్రియ కూడా ఉండదు అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎవరైనా ఎవరు అందరు రాస్తే వాళ్ళని గౌరవిస్తాను. నేను రాయనంత మాత్రాన అది బాగలేదని చెప్పేసి ఎన్నో కూడా అనలేను. దాని తక్కువ అంటే చిన్న చూపు కూడా నేను చూడలేను. ఇప్పుడు నేను పద్యం రాయకపోయినా గాని ఒకప్పుడు రాశాను, కానీ కాలంతో పాటు మనం కూడా మారాలి కాబట్టి ఈ కాలం పద్యం కాదు కాబట్టి పద్యం అది మన తల్లి లాంటిది, దాన్ని గౌరవిద్దాం. కానీ ఈ కాలంలో మనం ఏంటిది, ఆధునిక కాలంలో మన మనిషి జీవన విధానం ఏ విధంగా అయితే మారుతున్నదో, కొత్త వస్తువులు, కొత్త భావాలు, ఇవన్నీ కూడా కొత్త చదువులు, కొత్త ఫ్యాషన్స్, ఏ అదే విధంగా వచన కవిత్వం వచ్చింది. మళ్ళా వచన కవిత్వంలో నానీలు, హైకూలు, ఎన్నో మా రూపాలు మారుతున్నాయి, వస్తున్నాయి, కొత్త కొత్త వస్తున్నాయి. అదేవిధంగా కథల్లో కూడా సింగిల్ పేజీ కథలు గాని ఇట్లాంటి కథలు, నవలికలు. అందుకని నేను ఎక్కడ ఏదైతే ఒకటి రాయడము అన్నిటికీ నేను రాయాలనిపిస్తుంది, కానీ కథలు మాత్రం రాసిన, పాటలు రాసిన, గేయాలు కూడా రాసిన, ఈ రకంగా అది సాగుతున్నాను.
1: ఇంకా మీరు రాసిన పుస్తకాలు, ఇంకా ఎన్ని పుస్తకాలు రాసిన, మరి ఆ పుస్తకాల గురించి కూడా చెప్పండి.
2: ఆకుపచ్చ ఎండార తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో యాళ్ళైంది అనే పుస్తకం తీసుకొచ్చి, దాని తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం చివరి దశకు చాలా వేడివేడిగా జరుగుతున్నప్పుడు జిల్లా సంకలనాలు వచ్చినాయి. ఆదిలాబాద్ లో ఉన్న కవులు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళు కవిత్వంలో ఏ విధంగా చెప్పగలుగుతారనే ఉద్దేశాన్ని మన ఆదిలాబాద్ కవులను కూడా చూపించాలనే ఉద్దేశంతో అప్పుడు నా సంపాదకత్వంలో నేను ఎలుగడని పుస్తకాన్ని తీసుకుని రావడం, దానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది.
1: అయితే ఇప్పుడు ఇవి మీ పుస్తకాలకు సంబంధించి, అయితే ఇప్పటి వరకు మీరు రాసిన కవితలు గాని కవితా సంపుటులు పుస్తకాలకు సంబంధించి వచ్చిన బహుమతులు, పురస్కారాల గురించి చెప్తారా? మనం మొదట ఒక రెండు పురస్కారాల గురించి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కదా. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు వెలువరించిన మీ సంకలనాలకు లేదా మీ కవితలకు మీరు అందుకున్న పురస్కారాలు, బహుమతుల గురించి చెప్తారా?
2: చెప్తాను. అయితే ఎలుగడి తర్వాత ఇంకో పుస్తకం కూడా నేను మర్చిపోయాను, తేవడం జరిగింది, అది ఇప్పగాలి అని 2023 అంటే ఆదిలాబాద్ లో వచన కవిత్వము ఏ విధంగా ఉంది, వీళ్ళ వచన కవిత్వ ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ కవిత్వం ఎట్లా ఉంటుంది అని తెలుగు సాహిత్య లోకానికి చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పగాలి అనే సంకలనం కూడా తేవడం జరిగింది. అది కూడా చాలా ఎక్కువ సమీక్షలు వచ్చాయి, అది కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే నేను నా కవితా సంకలనాలు సంపుటాల విషయానికి వస్తే, నాకు 2014 తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ వాళ్ళు ఆలేరు వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది పురస్కారం. అదే విధంగా సోమసీతారాములు అనేది ఆయన అతని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎనగందుల వాళ్ళ నిజామాబాద్ రామదాసి వాళ్ళ అవార్డు కూడా రావడం జరిగింది. అదే విధంగా బాసర సరస్వతి వాళ్ళ సంస్థ వాళ్ళ అవార్డు కూడా రావడం జరిగింది. తర్వాత ఇటీవల వెన్నెల సాహితీ వాళ్ళు ఇట్లనే కవితల పోటీలకు ఆహ్వానిస్తే 60 లోపల నా పుస్తకం న్యాయ నిర్ణేతలు దర్భశ్రీ శ్రీనివాసాచార్యులు, యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు వాళ్ళు నా మళ్లీ మనిషిలోకి పుస్తకాన్ని ఉత్తమ కవితా సంపుటిగా

0: ఆ వాటర్ రావడం జరిగింది. అదేవిధంగా సాహిత్య కిరణం వాళ్ళది కూడా నాకు మూడవ బహుమతి కూడా రావడం జరిగింది. అట్లనే మళ్ళా ఈ సాహస పరిషత్ వాళ్ళది, అదే విధంగా ఈ తెలుగు యూనివర్సిటీ వాళ్ళది. ఇవే కాకుండా నేను కవితలు పంపిన పోటీగా పంపితే దాదాపు 8-10 వాటికి దాశరథి కవిత బహుమతి, పట్టికోట ఆళ్వార్ స్వామిది, కాళోజి నారాయణరావుది, తర్వాత విమలా సాహితీ వాళ్ళది, అదేవిధంగా పాలపిట్ట వాళ్ళది, ఇట్లా దాదాపు 8-9 బహుమతులు కూడా రావడం జరిగింది. 8-9 అవార్డులు, 8-9 బహుమతులు కూడా నా కవితలకు, కవిత సంపుటాలకు కూడా రావడం జరిగింది.
1: అయితే ఇప్పుడు మీరు స్వయంగా కవి, ఎన్నో తీర్ల కవితల్ని రాసిండ్రు, సంకలనాన్ని కూడా వెలువరించారు కదా, ఇదే సమయంలో ఇతరుల లేదా ఇతర కవులు రాసిన కవితల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీకు నచ్చిన లేదా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇతరుల కవిత్వం, దాని గురించి ఒక మాట చెప్తారు?
0: సాధారణంగా ఒక కవి అనేవాడు ఇతరుల రచనలు చదవకుండా కాలేడు. ఒకవేళ ఆయన రాసినా గాని అక్కడనే ఉండగలుగుతాడు, కూపస్థ మండూకం లెక్క. అందుకనే ఇతరుల పుస్తకాలు చదవడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు కవిత్వం ఏం రాస్తున్నారు, ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది, భాష ఎట్లా ఉంది, శైలి ఎట్లా ఉంది, ఇవన్నీ గురించి తెలుసుకుంటాం మనం. ముఖ్యంగా నేను మొదటి నుంచి నాకు గురజాడప్పారావు పూర్ణమ్మ కథ చాలా బాగా నచ్చింది. చాలా నన్ను ఎంతో ఎన్నోసార్లు చదివిన. అదే విధంగా 10th తర్వాత మళ్ళా శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీశ్రీ మహాప్రస్థానం అయితే నాకు అప్పుడు దాదాపుగా 100% కవితలన్నీ అంటే ఆ రకంగా అంటే నాకు ప్రభావితం చేసింది అన్నట్టు. ఆ ఫోర్సు, ఆ వేగము, ఆ పదజాలము, అవి మనం ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా అంటే ఆరా నీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికి అయిన ఖర్చులు, తారీఖులు, దస్తావేజులు, ఇవి కాబోయే చరిత్రకర్తం అంటాడు. అంటే ఈ రకమైనటువంటి ఫోర్సులు, భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు, నా మహోద్రేకాలు అని చెప్పేసి అని అట్లా తలవంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం చిలవంటూ ఈ లోకాన్ని వదిలి అని అంటాడు. అంటే అటువంటి ఆ పదాలు, ఆ ప్రాస, ఆ భావము, ఆ భావం కూడా ఎంత గొప్ప ఆ రకంగా శ్రీశ్రీ. మళ్ళా అమృతం కుర్చీని రాత్రి, దేవరకొండ
1: బాలగంగాధర తిలక్,
0: భీములదర్ గారు ఆయన నాకు ఆయన పరిచయం అయితే ఇచ్చిండు చదివిన, అప్పుడు కూడా నేను అతని కవితలు కూడా వినేవాడిని. ఆ అమృతం కుర్చీని రాత్రి చాలా గొప్ప కవిత్వం. అంటే ఎంత అంటే అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుని చుట్టూ తిరుగుతున్నది అంటాడు. మాలిన్యం మనసులో ఉన్నా మల్లె పువ్వులాగా నవ్వగలగడం ఈనాటి తెలివని, మనిషి యొక్క నాటకాన్ని, మంచి గంధము లాంటి మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం అంటాడు. అంటే ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదు ఒక స్థిర బిందువు, నైక నదీ నదాలు కలిసి అంతఃసింధు అంటాడు. మన సంస్కృతి మారిపోతున్నది, ఫ్యాషన్ మారిపోతున్నది అని బాధపడేటోళ్ళకి ఇది, అది నది లాంటిది ఎప్పుడు మారుతూనే ఉంటది, ఆ పారుతూనే ఉంటుంది. ఈరోజు పాత అయితే రేపు కొత్త అవుతుంది,
1: భవిష్యత్తుని కూడా ఊహించి అప్పుడే చెప్పండి మార్పు ఏ రకంగా వస్తుంది అనేది.
0: అట్లా
1: అయితే ఇప్పుడు సాహిత్యంలో చూసినట్లయితే కవిత్వం ధోరణి ఎట్లా ఉన్నది, ఏ రకంగా ఉన్నది?
0: ఇప్పుడు కవిత్వము, తెలుగు కవిత్వం విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంది. కొత్త కొత్త యువకులు, కంచరాన భుజంగరావు గాని, సాంబమూర్తి లండ, పల్లిపట్టి నాగరాజు, పుట్ట గిరిధర్ గాని, మెర్సీ మార్గరెట్, లహరి, వీళ్ళు చాలా అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. సీనియర్ కవులు కూడా చాలా గొప్పగా రాస్తున్నారు. రేణుగోపి, శిఖామణి, శివారెడ్డి, సిద్ధారెడ్డి, ఆశారాజు, ఇట్లాంటి వాళ్ళు, విల్సన్ రావు గాని చాలా గొప్ప కవిత్వం. నిజంగా పాలంటే తెలుగు సాహిత్యము భారతదేశంలో ఉన్న కవిత్వానికి ఏ మాత్రం తీసిపోకుండా మంచి కవిత్వం వస్తుంది. ఒక బాధాకర విషయం ఏంటంటే, మన తెలుగు కవిత్వము ఆంగ్లంలోకి అనువాదం కావడం తక్కువ అన్నట్టు ఇప్పుడిప్పుడు జరుగుతున్నది. ఎలనాగ లాంటి వాళ్ళు, అదే విధంగా ఉదయ మిత్ర లాంటి వాళ్ళు అనువాదం చేస్తున్నారు.
1: ఇంకా జరగాల్సింది.
0: ఆదిలాబాద్ విషయానికి వస్తే గొప్ప కవిత్వం రాస్తున్నారు. ఇప్పుడు ఇప్పగారిలో చాలా అద్భుతమైన యువకులు, ఇప్పుడు శైలజ ఆమె మాట్లాడాలని తీసుకొచ్చింది. అట్లనే బొల్లారం బాబన్న, కొంచెం అయితే వెలుతురే, అదే విధంగా చెట్టు తల్లి, అదే విధంగా రవికాంత్ జాదవ్, వినయ్ కుమార్, కొండా సాయిప్రియ, ఇట్లా నిజంగా పిల్లలు, యూత్ చాలా బాగా రాస్తున్నారు. వాళ్ళది కూడా ఇప్పుడు ఈ మన ఆదిలాబాద్ నుంచి కూడా త్వరలో ఇంకో సంకలనం కూడా, కవితా సంకలనం కూడా రాబోతున్నది. దీనికి అంతటి కారణం ఏంటంటే, ఐతారం ముచ్చట్లనే 2019 మొదలు పెడితే ఇప్పటి వరకు యథావిధిగా ప్రతి ఆదివారం జరుగుతూనే ఉన్నది. కలుసుకోలేని పరిస్థితుల లోపల గూగుల్ మీట్ లో కూడా, ఆన్లైన్ దాంట్లో కూడా కలుసుకుంటున్నాము. కవిత్వం చర్చ, యువ కవుల కవితలు వినడము, సీనియర్ కవుల ఇది చదవడము, వాళ్ళే వినడము, దాంట్లో చర్చ జరగడము, అప్పుడప్పుడు తెలుగు సాహిత్యంలో ఉన్న తెలుగు కవుల్లో మంచి మంచి కవులను కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళ

0: చేత మాట్లాడించడం, జయంతులు జరపడం, వర్ధంతులు, ఈ విధంగా యువ సాహిత్య యువకులు మాత్రం చాలా మంచిగా తయారవుతున్నారని, ఇప్పటి తెలుగు కవిత్వానికి సమానంగా రాస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అయితే ఇప్పుడు కొత్తగా రాయాలనుకున్న యువతి యువకులు, కవులుగా కవిత్వం రాయాలనుకున్న వారు సీనియర్లు కవులు రాసిన కవితల్ని గాని ఇతర ప్రక్రియల్ని గాని చదవాలి అని చెప్తున్నారు కదా. ఈ మధ్య కాలంలో చదవడం అనేది తగ్గిపోయింది, చూడడమే అయిపోయింది. సెల్ ఫోన్లు ఎప్పుడైతే మన అరచేతిలో ఆక్రమించుకున్నాయో మొత్తం అదే ప్రపంచమైంది కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సెల్ ఫోన్ ప్రభావం కవిత్వం మీద ఎట్లా ఉన్నదంటారు?
0: వాస్తవం చెప్పాలంటే సాహిత్యానికి, ముఖ్యంగా కళలకు అన్నిటికీ కూడా వస్తున్నటువంటి టెక్నాలజీ కొంచెం ఆటంకం అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఈ బాధాకరమైన ఆలోచన ఉంది. అయితే సినిమాలు వచ్చినప్పుడు అదే విధంగా రాయడం చదవడం తగ్గుతున్నానని చెప్పేసి బాధ ఉంది. టీవీలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆ విధంగానే ఉండి, అదే విధంగా ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. నిజమే, అవి డామినేట్ చేస్తాయి, వాటి ఆధిపత్యం ఉంటుంది, అది మన జీవితంలో చొరబడ్డాయి. ఎవరు కాదని లేరు, అడ్డుకున్నా గానీ అవి రాకుండా ఉండలేవు. ఈ రోజు సెల్ ఫోన్ కాలంలో మనం బతుకుతున్నాము. అయితే నిజంగా ఉన్నది చెప్పాలంటే యువతే కాదు, సీనియర్ కవులు కూడా దానికి బానిసైపోయారు. అత్యవసరం అనిపోయింది, మన జీవితంలో ప్రధానమైన భాగం అయిపోయింది. ఇవాళ లేస్తేనే సెల్ ఫోన్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఒకటేందంటే మనం దాన్ని పరిమితిగా వాడుతూ ముఖ్యంగా పుస్తకం చదవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మంచి మంచి మ్యాగజైన్స్, సోమవారం సాహిత్య పేజీలు, ఆదివారం ప్రత్యేక సంచికలు, అనుబంధాలు, అదేవిధంగా పుస్తకం చేతిలో ఉన్నప్పటి అనుభూతి వేరు, ఇప్పటిది అంటే సెల్ ఫోన్ వేరు. కాబట్టి పుస్తకం చదవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే సెల్ ఫోన్ లో కూడా ఇవాళ టెక్నాలజీ వాడుకునే విధంగా వచ్చింది. ఆ సెల్ ఫోన్ లో కూడా మంచి మంచి కథలు, ఆడియోలు, వీడియోలు, అదేవిధంగా నవలలు, జీవిత చరిత్రలు, చాలా మంచి విషయాలు. ఇంకోటి ఏంటంటే కవిత్వ పాఠశాలలు, సాహిత్య పాఠశాలలు అన్ని కూడా వస్తున్నాయి. వాటిని కూడా పరిమితిలో వాడుకుంటూ ముందు చదవడానికే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: అయితే ఇప్పటి యువతకు మంచి కవిగా ఎదగాలంటే, మంచి కవిత్వం రాయాలంటే మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: మంచి కవి ఎదగాలంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా కవికి రెండు దృష్టిలు ఉండాలి. ఒకటి ఏంటంటే సామాజిక దృష్టి ఉండాలి, రెండవది సాహిత్య దృష్టి ఉండాలి. సాహిత్యం బాగా చదవాలి. సమకాలీన సాహిత్యము నీవు ఏ ప్రక్రియ ఎన్నుకున్నావు, దానిలో ఉన్నటువంటి ప్రతిభావంతులు, సీనియర్లు, లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళ సాహిత్యం తప్పకుండా చదవాలి. వచన కవిత్వం రాస్తున్న వాళ్ళు గురుజాన నుంచి మొదలుకుంటే శివారెడ్డి, ఏనుగోపి లాంటి వాళ్ళ కవిత్వం రాయకుండా మనం ఏమి రాయలేము. అదేవిధంగా సమకాలీన కవిత్వము, యువకుల కవిత్వం కూడా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ట్రెండు, ఇప్పుడున్న శైలి ఎట్లా ఉంది, ఇప్పుడున్న ధోరణులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడున్న వస్తువుని ఏ విధంగా వాళ్ళ కవిత్వంగా మలుస్తున్నారు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఏ కవి అయినా గాని అన్ని ప్రక్రియలను సమానంగా ఆదరించాలి, గౌరవించాలి, దేని కూడా తక్కువగా అంచనా వేయద్దు. ఇంకోటి ఏంటంటే వచన కవిత్వం రాసేవాళ్ళు వచన కవిత్వం మాత్రం చదివితే మంచి కవిత్వం రాయలేరు. నేను నా విషయానికి వస్తే నేను కథలు బాగా చదువుతాను, నేను నవలలు అయితే బాగా చదువుతాను. నేను 10th క్లాస్ నుంచి నేను నవలలు కథలు అన్ని చదివేవాడిని. ఇప్పటికి కూడా నేను కథలు చదువుతుంటా, నవలలు, జీవిత చరిత్రలు, అట్లనే దీనిలో భాగంగానే నేను కవిత్వం ఎక్కువ చదువుతుంటా. అందుకని ఇప్పటి యువత ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకటి రెండు రాసామని చెప్పేసి జానెట్ రాసి మూరెడ్ పేరు రావాలనే ఉద్దేశం ఉండకూడదు. అవార్డులకు ఆశపడకూడదు. మనం బాగా చదవాలి, సీనియర్లను సలహా తీసుకోవాలి, సభలు సమావేశాలకు అందరికి వెళ్ళాలి. ఎప్పుడైనా గానీ నేను మామూలు కవిననే భావన ఉండాలి తప్ప నేనే గొప్ప కవిని అని చెప్పేసి గర్వం ఉండొద్దు. గర్వం ఉంటే నువ్వు అక్కడికి ఆగిపోతూ అక్కడికే నీ పులుస్తాబట్టే.
1: కవిగా ఎదగాలంటే వినడం, రాయడం అలవాటు చేసుకోవాలి.
0: అంతేకాకుండా సమాజాన్ని కొత్త చూపు చూడాలి, అందరు
1: చూసే
0: పరిశీలన దృష్టితో చూడాలి. చూస్తేనే మనకు కొత్తగా ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని అందంగా చెప్పాలి,
1: అందమైన
0: కొత్త కోణంలో, కొత్త పదజాలంతో చెప్పాలి. సాధారణంగా ఇప్పుడున్న కొందరు యువకులు కూడా భాషా పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు, కానీ జనానికి అర్థమయ్యే భాషలోనే రాయాలి. సులభమైన పదాలు, చాలా సింపుల్ పదాలు. ఇప్పుడు ఉదాహరణానికి నేను ఒక్కటి చెప్తాను. నేను ఏంటంటే రైలు సమయానికి వచ్చింది, నిన్నటిదేమో, దీంట్లో హాస్యం ఉంది, కవిత్వం ఉంది. ఈ రోజు కవిత్వం ఎట్లుందంటే ఉపమానాలు దాటి, ఉత్ప్రేక్షలు దాటి, రూపకాలు దాటి, ఇలా ఆ కవిత్వంలో ఏ అలంకారం ఉందో తెలుసుకోలేని పరిస్థితులు అంత స్థాయికి వెళ్లిపోయింది. కాబట్టి మనము అప్పటి కవిత్వం చదవాలి, ఇప్పటి కవిత్వం కూడా చదవాలి. అంటే పదాలు చాలా సింపుల్ గా ఉండే భావాలు, భావం ముఖ్యం. ఇప్పుడు భావమే ప్రధానం. ఇప్పుడు ఉదాహరణకి వంటగది చిన్నపోయింది ఆమె

0: విలువ ఇవాళ తెలిసింది. ఇది చదివితే ఏమైతుంది, ఆడవాళ్ళ మీద సానుభూతి పెరుగుతుంది, వాళ్ళు లేకుండా జీవితమే లేదు అని చెప్పేసి ఆ ఒక రకమైనటువంటి భావం, సానుకూల భావం అనేది కలుగుతుంది. అంటే ఈ రకంగా మనము చాలా సాదాసీదా పదాలు మాండలికం వాడితే కూడా మంచిదే, వ్యవహారిక భాషలో రాస్తూ నీదైన దృష్టి ఉండాలి, నీదైన చూపు ఉండాలి, ఆ ఆలోచనను అందంగా చెప్పగలగాలి. నిన్నటి దినానికి ఈ రోజుకి ఎట్లయితే తేడా ఉంటుందో, నీ నిన్నటి కవిత్వానికి ఈ రోజు కవిత్వానికి తేడా ఉండాలి. ఉన్నప్పుడే అది దాని క్రియేటివిటీ అంటారు, సృజనాత్మకత అంటారు.
1: చాలా సంతోషం నారాయణ గారు. ముఖ్యంగా కవిగా మీరు ఎదిగిన క్రమం, అట్లాగే మిమ్మల్ని ప్రభావితం చేసిన, మీకు ప్రేరణ కలిగించిన కవులు, ఇతర ప్రముఖుల గురించి, అట్లాగే మీ రచనలు, మీరు అందుకున్న పురస్కారాలు, బహుమతులను గురించి సవివరంగా తెలియజేసినారు. అట్లాగే నేటి తరం యువతకు కవులుగా రాణించాలి, ఎదగాలి అన్న యువతి యువకులకు చక్కటి సూచనలు, సలహాలు అందజేసిండ్రు. అదే సమయంలో కవిగా మీరు మీ కవిత ఝరిని ఇంకా కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని కవితా సంకలనాలని వెలువరించాలని, ఇంకా మరెన్నో పురస్కారాలని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ కవితా ప్రయాణం గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో నా కవితా ప్రయాణం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ ఉదహరి నారాయణతో ముచ్చట రెండవ భాగం విన్నారు. వీతో ముచ్చట పెట్టింది కెలెనిన్. రేపు రాత్రి 9:45 షామియే గజల్ కార్యక్రమంలో చిత్ర సింగ్, జగత్ సింగ్ పాడిన గజల్ వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ లలిత శ్రీ సరోజ వినిపించే పదముల జావళీలు. ఇప్పుడు విందాం సహానా రాగం రూపక తాళంలో.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ లలిత శ్రీ సరోజ వినిపించే పదముల జావళీలు వింటున్నారు. ఇప్పుడు అటన రాగం మిశ్ర చాపు తాళంలో స్వాతి తిరునై కంపోజర్ పాడిన సంగీతం విందాం.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ లలిత శ్రీ సరోజ వినిపించే పదముల జావళీలు విన్నారు. రేపు రాత్రి పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వడ్యాల గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం చెప్పిన కొండల రాయుని కథ బుడిగే జంగం కథ రెండో భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ. మనసుకు నచ్చే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ముందుగా మధురిమ కార్యక్రమంలో

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. బాపు రమణల అపూర్వ దృశ్య కావ్యం భక్త కన్నప్ప. ఈ సినిమా చూసిన వాళ్ళకి ఇప్పటికీ అపురూపమైన పాటలు సన్నివేశాలు అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. ఈ భక్తిరస చిత్రాన్ని అద్భుతమైన పెయింటింగ్లా, హృదయాలను అలరించే సౌందర్య భరితంగా, సంగీత మాధుర్యంగా రూపొందించడం బాపు రమణలకే సాధ్యం. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై 50 సంవత్సరాల క్రితం వచ్చిన భక్త కన్నప్ప ఇప్పటికీ వన్నె తగ్గని చిత్రమే. బాపు గారి అద్భుత దృశ్య రూపకల్పనకు, ముల్లపూడి వెంకటరమణ గారి కలం జవసత్వాలకు ఒక మచ్చు తునక ఈ భక్త కన్నప్ప చిత్రం. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం, పి సుశీలమ్మ పాడింది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ కార్యక్రమం వింటున్నారు. తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా దొంగరాముడు. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జమున ఏఎన్ఆర్ చెల్లెలుగా నటించింది. 1955లో విడుదలైన ఈ సినిమాకు కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి జనాలకు ఉపయోగపడే అంశాలను కలగలిపిన అద్భుతమైన సినిమా దొంగరాముడు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం. పి సుశీలమ్మ పాడింది

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. ఇప్పుడు వినేద్దాం డూడు బసవన్న చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీలమ్మ పాడిన ఈ పాటని.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. అత్తారింటిలో ఎంత పెద్ద కోడలైనా సరే పుట్టింటిలో మాత్రం గారాల బిడ్డనే ప్రతి ఆడబిడ్డ. అలాంటి ఆడబిడ్డే కథాంశాన్ని తీసుకొని అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన చిత్రం పుట్టింటి పట్టుచీర. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1990లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రంలో సురేష్ యమున ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. అక్కా తమ్ముళ్ళ సెంటిమెంటుతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ చిత్రాన్ని టీనా ఇంటర్నేషనల్ పతాకంపై ఏ కృష్ణమూర్తి నిర్మించారు. జేవి రాఘవులు సంగీత దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలోని పాటలన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడారు. మరి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం ఈ చిత్రం నుండి.

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటను వినిపించే కార్యక్రమం. మరి ఈరోజు మధురిమ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు బి సరోజాదేవి నటించిన పెళ్లి కానుక చిత్రం నుండి ఇప్పుడైతే పాట వినేద్దాం. సంగీతం ఏఎం రాజాగారు అందించగా పి సుశీలమ్మ పాడింది.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏఎం మనసు నిండా. ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏఎం మనసు నిండా. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగాల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ జిల్లా వారి ప్రాయోజిత కార్యక్రమం, గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఉపయోగపడే యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం వింటారు. వీటితో పాటు పుజ్జామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో యోగాసనాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగ శిక్షకురాలు జి సుమాంజలితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. ఈ కార్యక్రమంతో పాటు ఆర్ ఛాయాదేవి పాడిన లలిత గీతాలు వింటారు. రేపటి శక్తి స్త్రీల కార్యక్రమం సమర్పణ బి సంధ్యలీల. అలాగే రేపు రాత్రి 7:15 కిసాన్వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడు విత్తుకున్న తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో సమాధానాలు. వీటితో పాటు పొజ్జమట్టు 6:30 ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ కార్యక్రమం క్రికెట్ ముగిసే వరకు ప్రసారమవుతుంది.

వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాల సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 వంద పాయింట్ 2 మెగాహెర్జ్ పై కలుద్దాం. జై హింద్.